0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయనన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాలు.

0: పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
6: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
5: ఏంటే వాయిస్ లో
7: వీణ వేణువైన సరిగమ విన్నావా?
0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
8: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే.
9: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకండ్ కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3 వ

0: తెలు భాగాన్ని కవర్ చేస్తున్నాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్దికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ది కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించి రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలను పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య

0: రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: స్టూడియోలో సమయం 7:15 దాటి 16 సెకన్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సంన్యాస యోగము 10వ శ్లోకం.

త్యాగి. ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసిన త్యాగి సత్వసమావిష్టః, సత్వగుణం చేత ఆవేశించబడినవాడు అవుతాడు. మేధావి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే మేధావి అవుతాడు. చిన్న సంశయః, సందేహాలు తొలగినవాడు అవుతాడు. అందుకనే అకుశలం, అశుభమైన కర్మ కామ్యకర్మను న ద్వేష్టి, ద్వేషించడు. కుశలే, శుభప్రదమైన చిత్తశుద్ధిని కలిగించే నియత కర్మలో న అనుషజ్యతే, ప్రేమ కలవాడు కాడు.

0: విష్టః మేధావీ చిన్న సంశయః. అర్జున, ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసినవాడే నిజమైన త్యాగి. ఇలాంటి త్యాగి యొక్క మనస్సును సత్వగుణం పరిపూర్ణంగా ఆవేశిస్తుంది. అందువల్ల అతడి మేధాబలం పెరిగి ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే అతడి ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి సాధకుడు పునర్జన్మను కలిగించే అశుభమైన కామ్యకర్మలను చేయడు గాని వాటిని ద్వేషించడు. చిత్తశుద్ధి అనే శుభాన్ని కలిగించే విహిత కర్మలు చేస్తాడు గాని వాటి ప్రేమలో పడడు. ఇలా ఇతడు సర్వవిధ రాగద్వేషాతీతుడు అవుతాడు కనుక ముఖ్య సన్యాసాన్నే క్రమంగా అందుకుంటాడు. నిష్కామ కర్మయోగము, సాత్విక కర్మ సన్యాసము ఒకటేనని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.
1: నద్వేష్ట్య కుశలం కర్మ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విద్య భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి మీ సౌజన్య కూడా ఈరోజు బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, అలాగే మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి కూడా రెడీగా ఉంది. అలాగే స్టోరీస్ కూడా చెప్తుందండోయ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:24 దాటి 26 సెకండ్లు అయిపోయింది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా. మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక ఊరిలో ఒక అన్హ్యాపీ యంగ్ మ్యాన్ ఉన్నారనమాట. అతను తను అనుభవిస్తున్న బాధాకర జీవితానికి ఏదైనా సొల్యూషన్ చెప్పమని ఒక పెద్ద మాస్టర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా చెప్తారు, ఒక గుప్పెడు సాల్ట్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో వెయ్యి అని అంటారు. ఇప్పుడు ఈ వాటర్ని తాగు అని చెప్తారు. టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతారు. ఇంకా అతనైతే, అబ్బో ఎంత చండాలంగా ఉందో అని భయంకరంగా అరుస్తాడు. ఆ అరుపులకి మాస్టరు ముసిముసిగా నవ్వి, ఓ యంగ్ మ్యాన్ ఇంకో గుప్పెడు సాల్ట్ తీసుకో అని చెప్తారు. దానికి ఆ యంగ్ మ్యాన్ చాలా భయపడతాడు. అప్పుడు మాస్టరు తీసుకో, తీసుకుని సరస్సులో వెయ్యి అని చెప్తారు. ఇంకా యంగ్ మ్యాన్ ఆ గుప్పెడు సాల్ట్ని సరస్సులో వేస్తాడు. మాస్టర్ ఇలా అంటారు, ఓ యంగ్ మ్యాన్ ఇప్పుడు ఈ సరస్సులో వాటర్ తాగు అని చెప్తారు. ఇంకా మాస్టర్ చెప్పారు కదా అని సరస్సు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతాడు. తాగిన తర్వాత మాస్టర్ అడుగుతారు, టేస్ట్ ఎలా ఉంది అని. బాగున్నాయి అని చెప్తాడు. మరి ఉప్పగాలేవా అని మాస్టర్ అడుగుతాడు. లేదు అని చెప్తాడు యంగ్ మ్యాన్. అప్పుడు మాస్టర్ యంగ్ మ్యాన్ పక్కనకు వచ్చి తన చేతులు తీసుకుని ఇలా చెప్తారు, జీవితం యొక్క నొప్పి స్వచ్ఛమైన ఉప్పు లాంటిది, ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. జీవితంలో నొప్పి మొత్తం ఆ ఉప్పులాగే ఉంటుంది, కానీ మన నొప్పిని రుచి చూసే పరిమాణం మనం దాన్ని ఉంచిన కంటైనర్పై ఆధారపడి ఉంటుంది. సో నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నువ్వు చేయగలిగిన ఏకైక విషయం ఏంటంటే నీ భావాన్ని విస్తరించు అని చెప్తారు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న గ్లాస్లో కాకుండా మీ ప్రాబ్లమ్ని సరస్సులో వేయండి. అలా వేయటం వల్ల పెద్ద కష్టం కూడా చిన్న కష్టంగా మారిపోతుంది. సో గ్లాస్ అవ్వడం ఆపండి, సరస్సుగా మారండి అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:32 దాటి 32 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో స్టోరీ అయితే షేర్ చేసేసా కదా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు May 14, మరి ఏంటి అంటే గనక వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే అనమాట. వినడానికి ఎంత బాగుందో కదా. అసలు ఈ పక్షులు ఉన్నాయే అబ్బబ్బా, వీటికి పాస్పోర్ట్స్ అక్కర్లేదు, వీసాలు అక్కర్లేదు, గూగుల్ మ్యాప్స్ అసలే అక్కర్లేదు. వేల మైళ్ళ దూరం నుంచి సప్త సముద్రాలు దాటి మన దగ్గరికి ఎలా వస్తాయో తెలుసా? ఆకాశంలో అవి చేసే విన్యాసాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ పక్షుల గురించి మాట్లాడుకోవాలంటే ఇవి నిజమైన గ్లోబల్ సిటిజన్స్ అనే చెప్పాలి. సైబీరియా నుండి ఇండియాకు ఇంకా ఎన్నో దేశాలకు వాతావరణం మారగానే ఇవి చేసే ప్రయాణం ఒక అద్భుతం. పాప అక్కడ గడ్డగట్టే చలిని తట్టుకోలేక కొంచెం వెచ్చదనం కోసం, ఆహారం కోసం మనలాంటి దేశాలకు వస్తాయన్నమాట. అంటే ఇవి మన ఇంటికి వచ్చే చుట్టాలన్నమాట. వీటికి కళ్ళల్లోనే ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. నక్షత్రాలను చూసి భూమి అయస్కాంత క్షేత్రాన్ని బట్టి అవి దారి కనుక్కుంటాయన్నమాట. సైన్స్ కూడా ఇప్పటికే ఆశ్చర్యపోయే విషయం ఇదన్నమాట. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యువతి భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మనమైతే కాఫీ టైంలో మాట్లాడుతూ ఉన్నాం కదా డే స్పెషల్స్ గురించి. మరి ఆ డే స్పెషల్స్లో వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే గురించి అయితే మాట్లాడుతున్నాం. మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈరోజు మనం ఒక సీరియస్ విషయం అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఏంటంటారా, ఈ మధ్య ఈ వలస పక్షుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? ఫస్ట్ వన్, రాత్రిపూట మన సిటీలో ఉండే విపరీతమైన లైట్స్ వల్ల అవి దారి తప్పి బిల్డింగ్లు ఢీకొంటున్నాయి. సెకండ్ మిస్టేక్ ఏం చేస్తున్నామంటే, చెరువుల్లో సముద్రంలో మనం పడేసే ప్లాస్టిక్ను ఆహారం అనుకుని తిని ప్రాణాలు వదులుతున్నాయి. ఇంకా థర్డ్ ఏం చేస్తున్నాం అంటే, పాపం అవి ఆకలి తీర్చుకోవడానికి వస్తే మనమేమో వాటిని వేటాడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రకృతి అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ పక్షులు కూడా. ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే సందర్భంగా మనం ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం. రాత్రిపూట అనవసరమైన లైట్స్ ఆపేద్దాం, అప్పుడు ఆకాశం పక్షులకి క్లియర్గా కనిపిస్తుంది. మన ఇంటి దగ్గర ఉండే చెరువుల్ని పార్కులను శుభ్రంగా ఉంచుకుందాం. ఇంకా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు, కాస్త ధాన్యం పెట్టి చూడండి. ఆ పక్షులు వచ్చి తింటుంటే కలిగే ఆనందం కోట్లిచ్చినా రాదు. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటేనే ఈ భూమికి అందం కదా. అవి లేని లోకం ఊహించుకోవడమే కష్టం కదా. సో మనకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వాటిని పరిరక్షించడానికి ట్రై చేద్దాం. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 7:39 దాటి 42 సెకండ్లు కావస్తుంది. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:46 దాటి 57 వస్తుంది. మనం కాఫీ టైంలో, మరి ఈ కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. బయట సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే మనల్ని ఐస్ ఫ్రూట్ లాగా చల్లగా ఉంచుతున్న ఆ మహా అద్భుతం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేనండి ఎయిర్ కండిషన్ అప్రిసియేషన్ డే అనమాట. అసలు మే నెల అంటేనే మంటలు. బయట అడుగు పెడితే చాలు దోశ అయిపోతాం. అలాంటి టైంలో మన ఇంటికి రాగానే టచ్ అని ఏసీ బటన్ నొక్కగానే వచ్చే ఆ చుయి అనే సౌండు, ఆ తర్వాత మెల్లగా తగిలే చల్లటి గాలి, అబ్బబ్బా అది కదా అసలైన స్వర్గం. అంటే మనల్ని ఉడకబెట్టే ఎండల నుంచి కాపాడి మన మూడ్ని సెట్ చేస్తున్న ఏసీకి థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజును కేటాయించారనమాట. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధవార్తి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:52 దాటి 33 సెకండ్లుగా వస్తుంది. మనం కాఫీ టైంలో నేనైతే మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుతున్నా కదా, ఏసీ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. అసలు ఈ చల్లని అద్భుతాన్ని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఆయనే విలీస్ క్యారియర్ అనమాట. 1902 ఆయన ఈ టెక్నాలజీని కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ మనం ఎండల్లో ఎలా అల్లాడిపోయేవాళ్ళం ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయి. ఏసీ అంటే కేవలం లగ్జరీ మాత్రమే కాదండి, హాస్పిటల్లో పేషెంట్స్ కోసం, డేటా సెంటర్స్లో కంప్యూటర్స్ కోసం, మన ఆఫీసుల్లో పని సాఫీగా సాగడం కోసం ఇది ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అసలు నిజం చెప్పండి, ఏసీ రూమ్లో దుప్పటి కప్పుకుని పడుకునేవారు చాలామంది ఉంటారు కదా. ఎందుకు అంటే ఏసీ వల్ల మనకు ప్రశాంతమైన నిద్ర దొరుకుతుంది, దాంతో మరుసటి రోజు మనం ఫుల్ ఎనర్జీతో పనిచేయగలుగుతాం. చిరాకు తగ్గించి చిరునవ్వుని పెంచే పవర్ మన ఏసీకి ఉందన్నమాట. ఏసీ వల్ల ఎన్ని సుఖాలు ఉన్నాయి, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం సుఖాల గురించే మాట్లాడుకుందాం. ఎందుకు అంటారా, ఈరోజు ఎయిర్ కండిషన్ అప్రిసియేషన్ డే కదా, సో అందుకని ఇవాళ తిట్టుకోవద్దు అనమాట. ఏసీ మనకు ఇంత కంఫర్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా దానికి, మన ప్రకృతికి ఒక చిన్న హెల్ప్ చేయాలి కదా. ఏసీని ఎప్పుడు 24 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంచండి. ఇది మన ఆరోగ్యానికి మంచిది, అటు కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఇంకా టైంకి సర్వీసింగ్ చేస్తే అది ఫ్రెష్ గాలిని అయితే ఇస్తుందన్నమాట. ఏసీ వేడిని బయటకు వదులుతుంది కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి మనం బయట మరిన్ని మొక్కలు పెంచుకుంటే మంచిదన్నమాట.

అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి 8 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఇది భారతి FM 101.3.

0: మెలుగుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ది సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళిక శాఖ సమీక్షలో ఆయన అన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్ల పదోన్నతుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని పేర్కొంది. రాష్టంలోని 8 పురపాలక నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం, రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, నెల్లూరు జిల్లా గూడూరులలో ప్రత్యేకాధికారుల పాలన ఈ నెల 5వ తేదీతో ముగిసింది. వీటిని పొడిగిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేశారు.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ

0: బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవద్గీత

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశం అని విజయవాడ యుద్ధ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:12 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేయం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా 100% లవ్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక అందన్ స్వామి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:13 దాటి 17 సెకండ్లు అయిపోయిందనమాట. మరి ఈ రోజు మనం ఒక పవర్ఫుల్ మంత్రాన్ని అయితే డీకోడ్ చేద్దాం. అదే, కష్టమే బలవంతుని చేస్తుంది, వైఫల్యమే వికాసాన్ని ఇస్తుంది. వెందానికి చిన్న మాటలో ఉన్నా ఇందులో ఒక రేంజ్ డెప్త్ ఉందనమాట. ఇది నేను చెప్పిన కొటేషన్ కాదండి, మన షేక్స్పియర్ గారు చెప్పిన మాట అనమాట. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. మనం రోజు జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తుతాం కదా, ఎందుకు? ఆ బరువు వల్ల కండరాలకి కష్టం కలగాలి, అప్పుడే అవి స్ట్రాంగ్ అవుతాయని కదా. మన లైఫ్ కూడా ఒక పెద్ద జిమ్ లాంటిదే ఫ్రెండ్స్. మీకు ఇచ్చే కష్టాలు మీ మనసుని, మీ వ్యక్తిత్వాన్ని చెక్కుతాయి. కష్టం రాకుండా హాయిగా సోఫాలో కూర్చుంటే మనం ఎప్పటికీ బలహీనులాగే ఉండిపోతాం.

ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో అని అడగటం మానేసి, ఓకే నేను స్ట్రాంగ్ అవ్వడానికి మరో అవకాశం వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే కేరిందా మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా మిక్కీ జుమేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశ్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:21 దాటి 23 సెకండ్లు అయిపోయింది. మనోనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, కష్టమే బలవంతుని చేస్తుంది, వైఫల్యమే వికాసాన్ని ఇస్తుంది అని అయితే మాట్లాడుతున్నా కదా. చాలామంది ఓడిపోగానే కుంగిపోతారు, కానీ నా దగ్గర మాత్రం ఒక లాజిక్ ఉందండి. మనం నడక నేర్చున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డామో గుర్తుందా? అప్పుడే కింద పడ్డామని వైఫల్యం అనుకుంటే ఈరోజు మనం పరిగెత్తే వాళ్ళమా? ఛాన్సే లేదు కదండి. ఫెయిల్యూర్ అంటేనే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో చెప్పే ఒక గైడ్. అది మనలోని లోపాన్ని సరిదిద్ది మనల్ని మరింత మెరుగుపరుస్తుంది అన్నమాట. ఓటం అనేది ముగింపు కాదు, అది గెలుపుకు వెళ్లే ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నమాట. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా బొమ్మరేలు మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సిద్ధార్థ్ పాడగా, దేవేష్ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:27 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనమనం గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే మంచి మాట గురించి అయితే, షేక్స్పియర్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. ఒక మామూలు బొగ్గు ముక్క విపరీతమైన ఒత్తిడిని వేడిని తట్టుకుంటేనే కదా వజ్రంలా మారుతుంది. మనం కూడా అంతేనండి, లైఫ్ ఇచ్చే దెబ్బల్ని తట్టుకుంటేనే రేపు మనం సక్సెస్ అయ్యాక అందరి ముందు వజ్రంలా మెరిసిపోతూ ఉంటాం అన్నమాట. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఎవరు మంచి నావికుడు కాలేరు కదా. అలా అలలు ఎగిసి పడుతూ ఉంటేనే మన టాలెంట్ ఏంటో బయటపడుతుంది. సో కష్టాలకి థ్యాంక్స్ చెప్పండి, వైఫల్యాన్ని హగ్ చేసుకోండి, ఇదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా, సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక శ్రీరామచంద్ర పాడగా, మికేజీ మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:33 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం బ్యూటిఫుల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఓటమి నేర్పే పాఠాన్ని ఎక్కడా కొనలేం. చాలా మంది ఫెయిల్ అయ్యి గెలిచిన వారే. అలా కష్టపడి బలవంతులు అయితేనే కదా ఫెయిల్యూర్ నుంచి వికాసాన్ని పొందేది. వైఫల్యం మనల్ని పాతాళానికి తొక్కదండి, అది మనల్ని ఉన్నత శిఖరాలకి చేర్చే ఒక నిచ్చెన మెట్టు లాంటిది అనమాట. చాలా మంది ఫెయిల్ అవ్వగానే అయిపోయింది నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ వైఫల్యం అనేది మన వికాసానికి ఇచ్చే ఒక బూస్ట్ అనమాట. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ఛాన్స్ అది. ఒకసారి ఓడిపోతే గెలవడానికి ఎక్స్పీరియన్స్ మనకి ఫ్రీగా దొరికినట్టే కదా అదనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు నిన్ను కొన్ని నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ అండ్ చిన్మయ పాడగా గోపీసుందర్ గారు లిరిక్స్ సారీ మ్యూజిక్ అందించారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:41 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే మంచి కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. షేక్స్పియర్ గారు చెప్తారు, కష్టాలు చూడడానికి విషపూరితమైన కప్పలా భయంకరంగా ఉంటాయట, కానీ ఆ కప్పతలలో ఒక విలువైన రత్నం దాగి ఉంటుందట అని ఆయన అంటూ ఉంటారనమాట. అంటే ఏంటంటే, మనకు కష్టం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని దాటుకుని వెళ్తే మనకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనే రత్నం దొరుకుతుందనమాట. సో కష్టం వచ్చినప్పుడు కంగారు పడకూడదు, ఆ రత్నం కోసం వెతుకుతూ ఉండాలన్నమాట. అదనమాట. ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:48 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. అంతకన్నా ముందు మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా తొలి ప్రేమ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి మనమైతే ఒక బ్యూటిఫుల్ కొటేషన్ గురించి అయితే

ఓడిపోతేనే గెలుపు తాలూకు కిక్కేంటో తెలుస్తుంది. సో ఓడిపోతేనే గెలుపు గురించి అది ఆ ఫీలింగ్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:49 దాటి ఎగ్జాక్ట్లీ 8:50 అయిందనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను లోకల్ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కపిల్ అండ్ సమీర భరద్వాజ్ పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:56 దాటి 7 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన షేక్స్పియర్ గారు చెప్పిన బ్యూటిఫుల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. కష్టమే బలవంతుడు చేస్తుంది, వైఫల్యమే వికాసాన్ని ఇస్తుందని. మరి దీని గురించి ఇంకా లాస్ట్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. తుఫాన్ వస్తేనే చెట్టు వేళ్ళు భూమిలోకి బలంగా వెళ్తాయి కదా. మీ లైఫ్లో కూడా కష్టాలనే తుఫాన్లు వస్తున్నాయంటే మీరు ఒక పెద్ద మహావృక్షంలా ఎదుగుతున్నారని అర్థం అనమాట. సో వైఫల్యానికి భయపడకండి, దాన్ని ఒక వికాసంగా మార్చుకోండి. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ అండ్ మీరు అక్కడ ఒక సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం వైఫల్యాన్ని ఎదుర్కోవాలి. చూడండి, గాలిపటం పైకి ఎగరాలంటే గాలి ఎదురుగా రావాలి, అలాగే పడవ ముందుకు వెళ్లాలంటే అలల్ని చీల్చుకోవాల్సిందే కదా. అలాగే మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా కష్టాలన్నీ ఎదుర్కోవాలి. కష్టపడకుండా వచ్చే విజయం మనకి కిక్ అస్సలు ఇవ్వదండి. కానీ కష్టపడి ఓడిపోయి మళ్ళీ లేచి సాధించే సక్సెస్ ఇచ్చే మజానే వేరు. గుర్తుపెట్టుకోండి, మన కష్టమే మన బలం, మన వైఫల్యమే మన వికాసం అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:57 దాటి 18 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాష్టంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి నైపుణ్యం పెంచేలా శిక్షణా యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను సెరపు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో 3-4 జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమ రానుంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది. ఇందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్టంలో ఎండ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధభారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక అభయ్ అండ్ అంజన సౌమ్య సాయి పాడగా, మికి జమేర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామ జోగేశాచి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:08 దాటి 36 సెకండ్లుగా వస్తుంది. మనం ఏంటైపోయాం జోరుగా హుషారుగాలో. మరి ఈ జోరుగా హుషారుగాలో ఏం మాట్లాడుకుందాం అంటే, కాలం మారింది, ఫ్యాషన్ మారింది, చివరకు మనం తినే ఫుడ్ కూడా మారింది, టెక్నాలజీ పరుగెడుతుంది. మరి ఈ పరుగులో మన బంధాలు ఎక్కడున్నాయి? అందుకే ఈరోజు మన స్పెషల్ టాపిక్ ఏంటో తెలుసా? నాటి బంధాలు వర్సెస్ ఈ తరం బంధాలు అన్నమాట. బంధం అంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండే వంతెన. నాటి కాలంలో ఆ వంతెన రాళ్లతో కట్టి కట్టడంలా బలంగా ఉండేదన్నమాట. కానీ ఈ తరం బంధాలు ఎలా ఉన్నాయంటే వైఫై సిగ్నల్ లాగా రేంజ్ ఉంటేనే పనిచేస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎక్కడ మొదలైంది? అప్పట్లో బంధం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఊరంతా ఒకే కుటుంబంలో ఉండేది, ఓపిక ఉండేది. ఏదైనా వస్తువు పాడైతే రిపేర్ చేసేవారు కానీ పారేసేవారు కాదు. మనుషుల మధ్య గొడవలు వచ్చినా అంతే కూర్చుని మాట్లాడుకుని సర్దుకుపోయేవారు. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, ఎదురు చూసేవాళ్ళం, ఆ ఎప్పుడొస్తాయా ఉత్తరాలు అంటూ. ఆ వెయిటింగ్లో ఒక ఎమోషన్ ఉండేది, కళ్ళలోకి చూసి మాట్లాడుకునే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన

సర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టమో నుంచి శంకర మహాదేవన్ పాడారనమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:19 దాటి 46 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షేర్గలం. నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా నాటి బంధాలు వర్సెస్ ఈ తరం బంధాల గురించి. ఇందాకైతే చెప్పా కదా అప్పట్లో ఎలా ఉండేవారు. మరి ఇప్పుడంతా ఇన్స్టెంట్ యుగం, కాఫీ దగ్గర నుండి కాంటాక్ట్స్ వరకు అన్నీ సాఫ్ట్గా ఉండాలి, ఇన్స్టెంట్గా వచ్చేయాలన్నమాట. ఒకే సోఫాలో కూర్చుంటారు కానీ 4 మోకాలు 4 ఫోన్లో ఉంటాయి. పక్కన ఉన్న మనిషి బాధ కన్నా సోషల్ మీడియాలో వచ్చే లైక్లు, హార్ట్ సింబల్స్ ఎక్కువ కిక్కిస్తున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు వెకేషన్ ఫొటోస్ ఎంత బాగా వచ్చాయన్నదే పాయింట్ అయిపోయింది. ప్రేమ్ మనసులో కన్నా స్టేటస్లోనే ఎక్కువ కనిపిస్తోంది. చిన్న గొడవ రాగానే బ్లాక్ చేసేయడం లేదా బ్రేకప్ చెప్పేయడం ఈ తరం ఫ్యాషన్ అయిపోయింది. మరి రిపేర్ చేసే ఓపిక ఇప్పుడైతే ఎవరికీ లేదనిపిస్తుంది. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఇది భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే నువ్వే నువ్వే నుంచి విన్నారు కదా, సారీ దేవుడు చేసిన మనుషుల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా భాస్కర్ బట్లర్ రవికుమార్ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:26 దాటి 55 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షరగాలు. నేనైతే నాటి తరం బంధాల నుంచి ఈ తరం బంధాలకి మాట్లాడుతూ ఉన్నా కదా, అప్పట్లో ఒక ఉత్తరం వస్తే చాలండి అది కేవలం కాగితం కాదు ఒక ఎమోషన్. ఆ రాతలో ఉన్న అక్షరాలు చదువుతూ ఉంటే అవతల మనిషి గొంతు వినిపించేది. ఆ లెటర్ కోసం వారం రోజులు వెయిట్ చేయడంలో ఒక తీయని నిరీక్షణ ఉండేది. ఇప్పుడంతా ఇన్స్టెంట్, ఒక మెసేజ్ పంపగానే బ్లూటిక్ పడాల్సిందే. టైపింగ్ అని కనిపిస్తే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, ఏం మెసేజ్ పంపిస్తారా అన్నట్టు. ఒకవేళ రిప్లై లేకపోతే ఇంకా అంతే, అనుమానాలు యుద్ధం మొదలవుతూనే ఉంటుంది. అలా ఉందన్నమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఇది భారతీయ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. శంకర్ మహాదేవన్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:33 దాటి 44 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గాలో. మరి నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా నాటి బంధాలు, ఈ తరం బంధం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. అప్పట్లో సాయంత్రం అయితే చాలు, వీధరుగు మీదో లేక చెట్టు కిందో ఊరంతా చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అక్కడ మొహమాటం లేదు, కేవలం మమకారం మాత్రమే ఉండేది. కళ్ళలోకి చూసి నవ్వే నవ్వులో ఒక పవర్ ఉండేది. ఇప్పుడైతే ఒకే సోఫాలో నలుగురు కూర్చుంటాం కానీ వారందరూ ఫోన్లోనే ఉంటున్నారు. పక్కన ఉన్న మనిషి బాధ కన్నా పక్క దేశంలో ఎవరో పెట్టిన రీల్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. అలా ఉందన్నమాట ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు అయితే. మరి ఈ టెక్నాలజీని ఇంకా ఎంతవరకు తీసుకెళ్తుందో ఇంకా చూద్దాం. మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక జస్సీ గిఫ్ట్ అండ్ కల్పన పాడగా సిరివెన్నెల సీతారాం జార్జ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:40 దాటి 17 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. నేనైతే మాట్లాడుతున్నా కదా బంధాల గురించి, అయితే బంధంలో చిన్న గొడవ వస్తే దాన్ని ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచించేవాళ్ళు అప్పట్లో. ఏదైనా వస్తువు పాడైతే రిపేర్ చేసినట్టు బంధాన్ని కూడా రిపేర్ చేసుకుని నిలబెట్టుకునేవాళ్ళు. అందుకే ఆ బంధాలు 100 ఏళ్ళు నిలిచేవి. మరి ఇప్పుడు ఈ తరం చాలా ఫాస్ట్ ఫ్రెండ్స్. నచ్చలేదా డిలీట్ చేసేయి, బ్లాక్ చేసేయి, ఇంకొకరిని వెతుకో, ఇలా అయిపోయిందనమాట. అడ్జస్ట్మెంట్ అనే మాటే డిక్షనరీలో లేకుండా పోయింది. అందుకే బంధాలు ఎంత తొందరగా మొదలవుతున్నాయో అంతే తొందరగా ముగిసిపోతున్నాయి. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే పరుగుమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాహుల్ నంబియర్ పాడగా మన శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:46 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గలు. మరి అప్పటి బంధాలు ఇప్పటి బంధాల గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ఆనందాన్ని ఆ బంధాలే ఇచ్చేవి, మనం అనుభవించే వాళ్ళం కూడా. ఏదైనా ఫంక్షన్ జరిగితే చూసారా మనసారా నవ్వి కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అనుభవించడం కంటే దాన్ని కెమెరాలో బంధించి స్టేటస్ పెట్టడమే మెయిన్ టార్గెట్ అయిపోయింది. బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానికంటే ఫోటోలు ఎంత లైక్స్ తెస్తున్నాయి అనేదే ముఖ్యమైపోయింది ఇప్పుడైతే. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక సాగర్ అండ్ మేఘా పాడగా, మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:52 దాటి 58 సెకండ్లు గా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గాలో. నేనైతే బంధాల గురించి అయితే మాట్లాడుతున్నా కదా, సో ఆ తరం నుంచి ఈ తరం నాటికి మాట్లాడుకుంటే టెక్నాలజీ పెరగడం వల్ల మనం ప్రపంచానికి దగ్గరయ్యాం, కానీ మన పక్కనున్న మనుషులకి దూరం అవుతున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి, ఆన్లైన్లో 500 మంది ఫ్రెండ్స్ ఉన్నా అర్ధరాత్రి కష్టం వస్తే ఫోన్ చేసే ఒక్క ఫ్రెండ్ లేకపోతే అది బంధం ఎలా అవుతుంది చెప్పండి. ఈ తరం వాళ్లకు నా చిన్న రిక్వెస్ట్, రూల్స్లో హార్ట్ రీల్స్లో కానీ ఎక్కడైనా హార్ట్ ఇమోజెస్ పంపడం కాదు, రియల్ లైఫ్లో మనసున్న మనిషిలా పలకరించండి. వైఫై కనెక్షన్ కన్నా ఫ్యామిలీతో కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటేనే లైఫ్లో కిక్ అనేది ఇస్తుంది. చివరిగా నా మాట ఒకటే, కాలం మారినా తరం మారినా మనిషికి కావాల్సింది మమకారం. ఈ తరం స్పీడ్ని నాటి తరం సహనంతో కలిపితే బంధాలు అద్భుతంగా ఉంటాయన్నమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం ఈ రోజు జరగనుంది. రాష్ట ఆర్థిక వృద్దిని ప్రతి నెల ప్రతి జిల్లా మండలంలో ట్రాక్ చేసే వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రణాళిక శాఖ అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జీఎస్టీపీపై రాష్టస్థాయి వర్క్షాప్, జోనల్, జిల్లాస్థాయి

శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల తయారీపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రణాళిక శాఖపై నిన్న ఆయన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి, విశాఖ నగరాలను ఐకానిక్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేయనున్నామని, అందుకోసం ఒక్కో కేంద్రానికి 500 కోట్ల రూపాయల చొప్పున 1000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో టూరిజం అభివృద్దిపై మంత్రి తిరుపతిలో నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేష్ తన వాహన శ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్ని సగానికి కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. టీచర్ల పదోన్నతుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని పేర్కొంది. 1-8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులు ఏ తేదీన ఉద్యోగంలో చేరినప్పటికీ పదోన్నతి పొందేటప్పుడు ఎన్సీటీఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమ రానుంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది. ఇందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: మీరు జాయిన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:09 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం హర్విల్లోకి. మరి ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను ఖచ్చితంగా. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866 2488 14 కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మెరుపుకలను మూనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 5 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లులో. ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏది అని. చాలామంది అయితే మెసేజ్లు పంపించారు. హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ పేరేదే పంపించలేదు. ఇంకా హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమల్లపాండ్ నుంచి భాను గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అంటూ పంపించారు, పేరైతే పంపించలేదు. పెడన జోగనంద్రం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ నుంచి పెడన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏలూరు నుంచి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ మెసేజ్ చేసినందుకు. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం అంటూ ఆన్సర్ పంపించారు పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ కుసుమ ఆన్సర్ ఈజ్ అంబట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు పోరంగ్ నుంచి వీర్రాఘవమ్మ రేఖా సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు ప్రసన్న ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటూ పంపించారు, తప్పకుండా చెప్తానండి. తిరుపతి నుంచి అపరంజి గారు క్వశ్చన్ ఆన్సర్ అయితే పంపించలేదు, మరి ప్రేమ అంటూ పంపించారు. ఓకే, ప్రేమ యూనివర్స్ వెలకట్లేంది అంటూ పంపించారు, కానీ నేను క్వశ్చన్ అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ అయితే చెప్పాల్సిందే. హాయ్ గుడ్ మార్నింగ్ అని అంటూ క్వశ్చన్ సరిగ్గా వినలేదు, మళ్ళీ అడుగుతారా అంటూ పంపించారు. క్వశ్చన్ ఏమడిగానంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి అని అడిగాను అనమాట. ఇప్పటివరకు చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అంటే యాంటీమీటర్ అనమాట. ఎందుకు అది అంత కాస్ట్ ఉంటుంది అంటే కనుక అది చాలా కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ అంటే 1 గ్రాము ఖరీది $62.5 బిలియన్ ఉంటుంది అన్నమాట. అంటే దాదాపు మన దేశ బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అనమాట. అందుకే దీన్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. మరి అంత కాస్ట్ ఉంటే మరి తయారు చేయడం కూడా కష్టమే ఉంటుంది కదా. సో అదనమాట, యాంటీ మ్యాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కార్లు లేని దేశం ఏంటి. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి. మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244884కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్ కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే ఈ నగరానికి ఏమైందనే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక అనురాగ్ కులకర్ణి అండ్ మనీష పాడగా వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:46 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనోనం హర్విల్లో. మరి ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కార్లు లేని దేశం ఏంటి అని. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ బాగుందంటూ వి రాంబాబు గారు, కమలా మానస అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బైరెడ్డిపల్లి నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఫస్ట్ క్వశ్చన్కి యాంటీమేటర్ అని పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజు ఏలూరు నుంచి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు సవర్జిన్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సెకండ్ క్వశ్చన్కి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తువాలు దేశంలో కార్లు లేవట మేడం అని పంపించారు. అదైతే అర్థం కాలేదు, బట్ తర్వాత ఆన్సర్ అయితే పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్. ఎవరు అంటే ఎర్మిల్ నుంచి సీతామహాలక్ష్మి, ఎర్మిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి అయితే పంపించారు. కుసుమ అమ్మటి నగర్ నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున విజయవాడ నుంచి నాకైతే అర్థం కాలేదు. రమేష్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హని అయితే మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్ గుడ్ మార్నింగ్, ఆన్సర్ ఈజ్ ఐలాండ్ అని పంపించారు. చిరంజీవి తిరుపతి నుంచి కాదనమాట. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా క్వశ్చన్ చెప్పండి ప్లీజ్, వినలేదు అంటూ అపరంజీ తిరుపతి నుంచి అయితే పంపించారు. కార్లు లేని దేశం అడిగాను అనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కార్లు లేని దేశం అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు సీలాండ్ అని పంపించారు. సీలాండ్ కాదండి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్. బొమ్మిడిపట్టి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సీత గారు అనుకుంటున్నారు, కాదనమాట, సౌజన్య అనమాట. అలానే ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243884 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా అతడి మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా కార్లు లేని దేశం ఏంటి అని. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇటలీలో ఉన్న వెనీస్ నగరంలో ఒక కారు కూడా కనిపించదంట. ఎందుకంటే అక్కడ రోడ్లుండవు, కేవలం కాలువలు మాత్రమే ఉంటాయంట. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా పడవలోనే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ గోల

ప్రదేశం. ఆ ప్రశాంతమైన నగరం కదా అదైతే. మరి చాలామంది ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్, ఐఎమ్ శశాంక్ ఆన్సరీస్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సౌజ్ఞ గారు అంటూ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిడిపాటి వెంకటేశ్వర గారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్మిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ బి రాంబాబు గారు మెసేజ్ చేశారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రోగ్రామ్ బాగుంది అంటూ. థ్యాంక్ యూ అండి. ఇంకా విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వినయ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 59 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివీల్కి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షో కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
0: ఆకాశ

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిన్న విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈ రోజు కేంద్ర మంత్రి పెంబసా

అని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో 5G నెట్వర్క్ విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద రాష్టంలో 707 చోట్ల నూతన సెల్ టవర్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 కొత్త టవర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని మాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని 8 పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం, రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, నెల్లూరు జిల్లా గూడూరులో ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 5వ తేదీతో ముగిసింది. వీటిని పొడిగిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో ఎండ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి. స్టూడియోలో టైం 11:06 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన మూవీ టైం స్టార్ట్ అయిపోయింది. ఎస్, అసలు చాలా ఉన్నాయి విశేషాలు. ఈరోజు ఎన్నో విశేషాలు ఉన్నాయి. మన మాస్ మహారాజా రవితేజ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ టు దాట్, శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి రైట్ నౌ మీ అందరి కోసం అలా మొదలైంది ఈ మూవీ నుంచి. కళ్యాణి మాలిక్ అండ్ నిత్య మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అమరన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:15 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మన మాస్ మహారాజు రవితేజ అప్కమింగ్ మూవీస్ చూస్తుంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ సినిమా వచ్చేసి మెంటల్ మదిలో, బ్రోచే వారెవరురా, అంటే సుందరానికి, ఇలాంటి హిట్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సినిమా రాజరాజ చోరా అండ్ స్వాక్ మూవీస్ తో హిట్ కొట్టిన హసిత్ గోలీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. మరి డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హిట్స్ ఇచ్చారు మన టాలీవుడ్ లో. మరి నెక్స్ట్ మన మాస్ మహారాజ్ కూడా మంచి హిట్ ఇచ్చేస్తారేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బాలీవుడ్ అప్ కమింగ్ ఫిల్మ్ ఒకటి గురించి మనం మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ దాస్ కి ధమ్కీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి శక్తిశ్రీ గోపాలన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ది ఒక కామెడీ జోనర్ ఫిల్మ్ స్టార్ట్ అయిందనమాట. భూల్ భులయ్య సినిమా ఉంది కదా, ఆ 2 and 3 పార్ట్స్ తీసిన డైరెక్టర్ అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికండి యాక్చువల్ గా భూల్ భులయ్య సిరీస్ లో చూసుకుంటే ఈ 2 and 3 పార్ట్స్ డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. నేనైతే ఒక పార్ట్ చూశాను, బాగుంది నాకైతే. అండ్ అదర్ పార్ట్ అయితే నేను చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. బట్ ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్ అంటే అనీస్ బాజ్మీ నెక్స్ట్ ఫిల్మ్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒకటి రెడీ చేస్తున్నారట. ఆ సినిమాలో మన అక్షయ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అక్షయ్ అండ్ విద్యా బాలన్ అండ్ ఆల్సో ఇందులో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, తనే మన రాశి ఖన్నా. అది మ్యాటర్. సో మొత్తానికి రాశి ఖన్నా మళ్ళీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. చూద్దాం వీళ్ళందరూ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, సో అదనమాట ప్లాన్. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం మూవీస్ లో నాకైతే 2 సినిమాలు బాగా నచ్చాయి, యూత్ అండ్ విత్ లవ్ అనమాట. సో మరి నాకు ఇందులో విత్ లవ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో నచ్చింది, మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆ మూవీ గురించి కాదు కానీ ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరో గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఓకే, బట్ మాట్లాడుకునే లోపు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకోసం బాల్తేర్ వీరయ్య మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో జస్ప్రీత్ జాజ్ అండ్ సమీరా భరద్వాజ్ మ్యూజిక్ ఐ మీన్ పాడిన పాట అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

నాటి పర్వం సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. 11:33 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం ఫిలిమ్స్ లో యూత్ అండ్ విత్ లవ్ నాకైతే బాగా నచ్చాయి. స్పెషల్లీ విత్ లవ్ హీరో హీరోయిన్స్ అభిషాన్ అండ్ అనశ్వర రాజన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు. అండ్ అఫ్ కోర్స్ ప్లాట్ కూడా నాకు బాగా నచ్చింది, సినిమా స్టోరీ కూడా. అండ్ మ్యాటర్ ఏంటంటే అభిషాన్ నెక్స్ట్ పిక్చర్ అప్డేట్స్ కూడా వచ్చేసాయి. ఒక కొత్త డైరెక్టర్ గౌతమ్ శివరామన్ అనే ఆయన ఇంట్రొడ్యూస్ అవుతున్నారట ఫిల్మ్ ఇండస్ట్రీకి. సరే అది పక్కన పెడితే ఈ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఒకళ్ళేమో మలయాళి అమ్మాయి యోగలక్ష్మి, అంటే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఉంది కదా ఆ సినిమా ఫేమ్ అనమాట తను. అండ్ సెకండ్ వన్ ఎవరో తెలుసా, అసలు గెస్ కూడా కొట్టలేరు, యాక్చువల్ గా అంత ఫాస్ట్ గా తనకి ఆఫర్ వస్తుందని, లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివానీ నగరం అనమాట. బ్యూటిఫుల్ ఛాన్స్ అయితే కొట్టేస్తుంది అనిపించింది నాకు. సో మలయాళం ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడానికి, అండ్ మరి హిట్ అయిందనుకోండి ఒకవేళ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అంతే అంతే కదా, అది మ్యాటర్. ఓకే సో నెక్స్ట్ అయితే ఇంకా మాట్లాడుకుందాం. ఒక క్రేజీ కాంబినేషన్ మన టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ అయితే రిపీట్ కాబోతోంది, ఎవరు ఏమిటి అలా ఆలోచిస్తూ ఉండండి. రాజ్ మీ అందరి కోసం ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయ్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శివాజీ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

11:39 క్రాస్అప్ 36 సెకండ్స్ అయిపోయింది. మన వివిధ భారతి స్టూడియోస్ టైమ్ అండ్ మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. డీజే అండ్ అల వైకుంఠపురంలో ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన పేరు మన బన్నీ అండ్ బుట్టబొమ్మ, అదేనండి పూజా హెగ్డే. కాంబినేషన్ కూడా అంతే హిట్. అండ్ వీళ్ళ జోడీ ఇంకొకసారి రిపీట్ అవ్వబోతోందా అంటే అవ్వబోతోంది అని టాక్ నడుస్తుంది మన టాలీవుడ్ లో. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో AA23 మూవీలో మన పూజానే హీరోయిన్ అని అంటున్నారు ప్రస్తుతానికి. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదన్నమాట, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వెళ్ళి అది కనుక నిజమైతే ఇంకొకసారి సిల్వర్ స్క్రీన్ లో ఈ ఫేవరెట్ జోడీని మనం చూడొచ్చు అనమాట. సో అది చూస్తామో లేదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ రైట్ నౌ మీకోసం బుట్టబొమ్మ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇదైతే కన్ఫర్మ్ పక్క. అండ్ నెక్స్ట్ కూడా మనం బోలెడన్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు విత్ భారత్ FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో కోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఎగ్జాక్ట్లీ. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి పెద్ద మూవీ టైలర్ అయితే ఈ మంత్

18th రిలీజ్ చేస్తున్నారు చేస్తున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేస్తున్నారట, దానికోసం అరేంజ్మెంట్స్ కూడా గట్టిగా నడుస్తున్నాయి. అది పక్కన పెడితే బాలీవుడ్ లో అండి నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ సినిమా షూటింగ్ జరుగుతోంది కదా, ఇందులో రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ జాయిన్ అయిపోయింది. సో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లి యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శూర్పణఖ క్యారెక్టర్ లో రకుల్ యాక్ట్ చేస్తోంది, అదనమాట మ్యాటర్. సో ఫస్ట్ పార్ట్ అయితే ఈ దీపావళి అంటే 2026 దీపావళికి రిలీజ్ కాబోతోంది, అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది సినిమాకి, అది కూడా పక్కన పెట్టేస్తే స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ దయ్యం అంటే ఇంకెవరు మన డెలులు. రీసెంట్ గా ఈ డెలులో సూపర్ ఫేమస్ అయిపోయింది కదా రియా శిబు. సో నెక్స్ట్ ఒక ఆసమ్ ఛాన్స్ కొట్టేసింది తెలుసా తను, తమిళ సూపర్ స్టార్ విక్రమ్ యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీలో ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేయబోతోంది. ఆహా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అది కూడా అనిపిస్తుంది నాకు. తన యాక్షన్ అంత ఈజీగా ఉందన్నమాట, నాకైతే బాగా నచ్చింది సర్వం మాయ. ఓకే ఎనీవేస్ మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీకోసం హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ అండ్ ప్రసన్న మహతి పాడిన పాట అయితే ప్లే చేసేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ భీమా అనమాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

రమ్యా మెహ్రా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రామజోగే శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి అయితే సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:56 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల బర్త్డే. సో క్షణం, గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, మేజర్ స్పై, ఇలాంటి మంచి మంచి మ్యూజిక్ హిట్స్ ఇచ్చారనమాట మన టాలీవుడ్ కి. అండ్ ఆల్సో ఈ రోజు హీరోయిన్ హరిచందన బర్త్డే కూడా. ఉమా మహేశ్వర ఉగ్రస్వరూపాయ అనే ఒక సినిమా ఉంది కదా, హీరో సత్యదేవ్ యాక్ట్ చేసిన సినిమా, ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన తను. సో తన బర్త్డే రోజు. ఇకపోతే మేము మా సినిమాలోని సీన్స్ రీషూట్ చెయ్యట్లేదు, మాదంతా

0: పక్కా ప్లానింగ్ తో వెళ్తోంది అంటున్నారు నాని పారడైజ్ టీమ్. ఆల్రెడీ 100 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిట. మూవీ 100% August 21st కి రిలీజ్ అయిపోతుంది అని గట్టిగా చెప్తున్నారు అన్నమాట. అదే మాట. సో మరి నాని పారడైజ్ టీమ్ చెప్పేసిన మాట ఇది. సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3. జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి FM ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధానమంత్రి పిలుపుని అనుసరించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జెట్ కేటగిరీ భద్రత ఉన్న ఆయన తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో

దుబాయ్లో ట్రైనింగ్ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి సాయి కృష్ణ చైతన్య తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ముందస్తు శిక్షణ కూడా అందించనున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలు పెంచక తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్దం కారణంగా దేశానికి ఇంధన దిగుమతుల్లో ఆటంకాలు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమ రానుంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జలమత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి బి రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తా జిల్లాలోని వారికి మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకం నందు ఆసక్తి కలిగిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ అడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వింటున్నప్పుడు మీకు తెలిసే ప్రోగ్రాంలోకి అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి స్కూల్స్ అంటే మార్నింగ్ 8:30 స్టార్ట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ దాకా లంచ్ బ్రేక్తో ఈవినింగ్ 4:30 ఆర్ 5 దాకా ఉంటాయి. లేదా ఇంకొన్ని స్కూల్స్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటాయి అండ్ ఇంకొన్ని స్కూల్స్ 1 అవర్ కొంచెం ఎర్లీగా క్లోజ్ అవుతాయి. ఎవరి చాయిసెస్ని బట్టి వాళ్ళ స్కూల్స్ అనేవి టైమింగ్స్ ఉంటాయి. అయితే ఈ స్కూల్ టైమింగ్స్ మీద రీసెంట్గా ఒక సర్వే జరిగిందనమాట. మరి రిజల్ట్ ఏం వచ్చిందో తెలుసా? ఊహిస్తూ ఆలోచిస్తూ అలా ఉండండి, కాసేపాగి నేను చెప్తా. ఓకే, రైట్ నౌ విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్షన్లో ఎస్పి బాలు గారు అండ్ సాధనా సర్గం పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఒట్టేసి చెప్తున్న మూవీ నుంచి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో పార్థసారథి అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి మ్యాటర్ ఏంటంటే, స్కూల్ టైమింగ్స్ మీద జరిగిన సర్వేలో అండి, మార్నింగ్ 10 AM కి స్టార్ట్ అయిన స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్లో వాళ్ళకి చాలా మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటున్నారట మెంటలీ అండ్ ఫిజికల్లీ కూడా. సో యాక్చువల్గా మంచి నిద్ర ఉందనుకోండి, మార్నింగ్ హ్యాపీ

0: హ్యాపీగా లేస్తారనమాట, యాక్టివ్గా ఉంటారు. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ అండ్ ఇరిటేషన్ లాంటివి తగ్గుతాయి, అండ్ అన్నిటిని మించి హెల్దీగా ఉంటారని చెప్పేసి కూడా రిజల్ట్ వచ్చింది. స్పెషల్లీ స్కూల్స్ 10 AM స్టార్ట్ అయిన స్కూల్స్లో చదువుతున్న పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉండడం గమనించారట. సో దీని గురించి కొంచెం ఆలోచించాలేమో మనం ఏమంటారు. ఎనీవేస్, మరి బాలి ఐలాండ్కి, అంటే బాలి ఐలాండ్ ఉంది కదా, బాలి ఐలాండ్కి స్టార్టింగ్ నుంచి ఫిలిప్పీన్స్లో ఉన్న దక్షిణ భాగం వరకు ఒక కనిపించని లైన్ ఒకటి ఉంటుందండి. దీన్ని వ్యాలీస్ లైన్ అని పిలుస్తారు. అయితే ఈ లైన్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, దాని గురించి అయితే నెక్స్ట్ చెప్తా. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. జోడీ సినిమా నుంచి ఎస్పి బాలు గారు ఆయన చిత్ర పాడిన పాట, సిరివెన్ గారి లిరిక్ అనమాట. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్ట్రైట్ ఉండే వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

జోడీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ భువనచంద్ర గారి లిరిక్లో అయితే వినేశారు ఎస్బి బాలుగారు, ఎస్ జానకి పాడిన పాట. 12:26 PM అయిపోయి 80 seconds కూడా అయిపోయింది అనమాట, 18 seconds. ఓకే, అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో, యాక్చువల్గా ఇంతాక చెప్పాను కదండి, ఒక 20 mile గ్యాప్, ఓకే, వాలెస్ లైన్ అని పిలిచే ఒక కనిపించని లైన్. మ్యాటర్ ఏంటంటే ఈ లైన్కి రెండు వైపులా కూడా రెండు ఐలాండ్స్ ఉంటాయి. ఒకవైపు ఏమో బాలి ద్వీపం ఉంటుంది అండ్ ఇంకోవైపు లొంబోక్ ద్వీపం.

ఉంటుంది. ఈ రెండు ఐలాండ్స్ చాలా తక్కువ దూరంలోనే ఉంటాయి, అయినా కూడా ఈ రెండు ఐలాండ్స్లో టూ డిఫరెంట్ యానిమల్ కింగ్డమ్స్ ఉంటాయి. అంటే వెస్ట్ సైడ్ ఏమో పులులు, కోతులు, రైనోలు ఇలాంటివి ఉంటాయి, ఈస్ట్ సైడ్ ఏమో కంగారులు, కోలాలు, కొకాటులు ఇలాంటి డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. అండ్ మీకు విషయం తెలుసా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వెస్ట్ సైడ్ జంతువులు ఈస్ట్ సైడ్ కానీ అటు ఉన్నవి ఇటు కానీ రాలేదు, అండ్ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదట. ఎందుకో తెలుసా? వాలెస్ ఇన్విజిబుల్ లైన్ వల్ల. అసలు ఈ లైన్ ఏంటి, దాని కథ ఏంటి, మాట్లాడుకుందాం నెక్స్ట్ మన న్యూస్ బ్రేక్ తర్వాత ఎగ్జాక్ట్గా. రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రేమం సినిమా నుంచి, తర్వాత మీకోసం ప్రాంతీయ వార్తలు కూడా వచ్చేస్తే వింటూ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: గోపి సుందర్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 12:30 ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.

0: వాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమాపేశమవుతారు. ఈ సమాపేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy

0: cooperation as well as regional and international issues of mutual interest.
1: అబుదాబి పర్యటన అనంతరం ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
1: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జయశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
1: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీని ప్రకారం ముడి తెల్ల శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మరి ఇంతక ఐలాండ్స్ వాటి సంగతి దగ్గర మనం ఆగిపోయాం కదా. యాక్చువల్గా అండి ఐలాండ్స్ అంటే 2 ఐలాండ్స్, ఇటువైపు బాలి ఐలాండ్ అండ్ ఇంకొక వైపు లొంబోక్ ద్వీపం, ఈ రెండు కూడా దగ్గరగా ఉన్న ఇటున్న యానిమల్స్ అటు కానీ అటున్న యానిమల్స్ ఇటు కానీ క్రాస్ అవ్వలేదు. ఎందుకు అంటే కనుక అరౌండ్ 18th century ఆల్ఫ్రెడ్ రజల్ వ్యాలెస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు. ఆయన చెప్పిన ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం అట మన ఎర్త్ లో ఐస్ ఏజ్ అనేది ఉండేది. చాలా అనమాట నీళ్ళన్నీ కూడా ఐస్ గా మారిపోయాయి, అలాగే సముద్ర నీళ్ల లెవెల్ కూడా తగ్గిపోయింది. అప్పుడు కొన్ని ఐలాండ్స్ మధ్య ల్యాండ్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలో యానిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడవగలిగేవి ఆ ల్యాండ్ మీద. కానీ ట్విస్ట్ ఏంటంటే బాలి అండ్ లొంబోక్ మధ్య ఉన్న సముద్రం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. సో వాటర్ లెవెల్ తగ్గినా కూడా అక్కడ ల్యాండ్ బయటికి రాలేదు. సో ఏషియన్ యానిమల్స్ బాలి వరకు, ఆస్ట్రేలియన్ యానిమల్స్ లొంబోక్ లో మాత్రమే ఉండిపోయినాయి. ఇది ఒక వాటర్ బ్యారియర్ అని చెప్పొచ్చేమో ఒక మొక్కలో చెప్పాలంటే. సో ఇది అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆ ఇన్విజిబుల్ లైన్ కి వ్యాలెస్ లైన్ అని పేరు వచ్చింట. మనుషులు పెట్టుకున్న బార్డర్స్ విన్నాం కానీ ప్రకృతి పెట్టిన బార్డర్ అన్నమాట ఇది. భలే ఉంది కదా.

ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనం ఇంకా మాట్లాడుకుందాం. రైట్ నౌ ఆట మూవీ నుంచి ఉదిత్ నారాయణ పాడిన పాట ప్లే చేస్తున్నాను చంద్రబోస్ లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంది వివిధ భారతి FM 101.3.

ఐఎస్బీ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, యాక్చువల్ గా అండి చైనాలో ఫన్నీగా స్టార్ట్ అయిన ఒక ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది తెలుసా, అండ్ అఫ్ కోర్స్ ట్రెండ్ గా కూడా మారిపోయింది. అండ్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు హీట్ ఎక్కువ ఉన్నప్పుడు గొడుగు వాడతాం కదా, అలా ఆ దేశంలో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి లోటస్ ఆకుల్ని ఫేస్ మాస్క్ లాగా యూజ్ చేస్తారట. రోడ్ల పైన నడిచేవాళ్ళు, బళ్ళ మీద వెళ్లేవాళ్ళు అందరూ కూడా, ఎవరైతే సన్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ లోటస్ ఆకుల్ని ఫేస్ కి వాడడం అనేది ఇప్పుడు అక్కడ ట్రెండ్. మరి మీకు డౌట్ రావచ్చు ఆకు మొఖానికి అడ్డం పెట్టేసుకుంటే రోజు ఎలా కనిపిస్తాయని చెప్పి. అఫ్ కోర్స్ మ్యాటర్ ఏంటంటే జైంట్ లోటస్ లీవ్స్ చాలా వెడల్పుగా ఉంటాయి అన్నమాట, తలపై నుంచి ఆల్మోస్ట్ మన ఫేస్ అండ్ నెక్ కూడా కవర్ అయ్యేంత పెద్దగా ఉంటాయి. సో హ్యాపీగా మనకి షేడ్ దొరుకుతుంది, అండ్ అంతేకాదు న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. అందుకే ఇది చైనాలో వైరల్ ట్రెండ్. మరి ఎలా కనిపిస్తుంది ఇది కదా మన డౌట్. అందుకే ఏం చేశారంటే వాళ్ళు కళ్ళ దగ్గర, నోటి దగ్గర, ముక్కు దగ్గర చిన్న చిన్న హోల్స్ పెడతారు అన్నమాట ఆకుకి, రోడ్స్ కనపడటం కోసం అండ్ మనకి గాలి ఆడడం కోసం కూడా. సో అది మ్యాటర్. ఏదేమైనా అండి చైనా వాళ్ళ ఐడియాలే ఐడియాలు కదా. ఎనీవేస్, బట్ ఇది జస్ట్ ఒక టెంపరీ యూస్ కోసం మాత్రమే అండ్ కంప్లీట్ పర్మనెంట్ యూజ్ అయితే కాదు. అండ్ నేచర్ ని ట్రెండ్ గా మార్చడం మాత్రం మెచ్చుకోవాల్సిందే. నాకైతే అది బాగా నచ్చింది. ఇలా ఆకుల్ని రకరకాలుగా యూజ్ చేసే కంట్రీస్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుని. రైట్ నో మీ అందరి కోసం బెన్నీ దయాల్ అండ్ సాధనా సర్గం పాడిన పాట ప్లే చేస్తున్నాను. హారి జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్లు గారి లిరిక్ అనమాట. సెల్యూట్ సినిమా నుంచి ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

లవ్లీ సాంగ్ కదా. సో మరి యాక్చువల్గా మనం ఆకుల్ని రకరకాలుగా యూజ్ చేసే కంట్రీస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ముఖ్యంగా మన ఇండియాలో అండి, కొన్ని కొన్ని విలేజెస్లో ఆకుల్ని, అరిటాకుల్ని గొడుగులాగా వాడతారట. అండ్ మరి ఇదే అరిటాకుల్ని మనం భోజనం ప్లేట్స్గా వాడతాము, అలాగే విస్తరాకుల్ని వాడతాము. అండ్ తమలపాకుల్ని మనం పూజల్లో వాటిల్లో ఉపయోగిస్తాము. అండ్ మామిడాకుల్ని తోరణాలుగా కడతాము. అండ్ ఇంకా ఇంకా చాలా రకాలుగా మనం ఆకుల్ని యూజ్ చేస్తుంటాం. అండ్ పూల దారాల్లో కడుతూ ఉంటాం కదా. అయితే సరే, ఇంకా నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దేశం విషయానికి వస్తే, రైతులు అక్కడ రైతులు పెద్ద పెద్ద ఆకులు ఏమైనా దొరికాయనుకోండి, వాటిని హ్యాట్స్ లాగా వాడతారట ఎండకి, అంటే ఎండ పడకుండా ఫేస్ మీద. సో నెక్స్ట్ ఇండోనేషియాలో అయితే అడవుల్లో అలా అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఆకులతో చిన్న చిన్న టెంపరీ షెల్టర్స్ ని కట్టుకుంటారట, అంత స్ట్రాంగ్ గా ఉంటాయన్నమాట అక్కడ ఆకులు. అండ్ థాయిలాండ్ లో అయితే లోటస్ అండ్ పామ్ లీవ్స్ ని కూలింగ్ కవర్స్ గా యూజ్ చేస్తారు. అండ్ ఇక మన చల్లటి తాటి ఆకుల పందిళ్ళు మీకు తెలిసిందే. సో అది మ్యాటర్. అండ్ ఇక అమెజాన్ ప్రాంతంలో అయితే ఆకుల్ని ప్రకృతి పనిముట్లుగా మార్చే వాడే అడవి జాతి మనుషులు కూడా ఉన్నారన్నమాట. ఏంటో అండి, అసలు మనం ఈ ప్లాస్టిక్ గోళలో పడి మనం నేచర్ని మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది కదా, కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే మనం నేచర్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సో అది మ్యాటర్, ఇది కొంచెం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ మీకు ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గురించి తెలుసా? ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఒకటి ఉంది, అది ఇస్తారని మీకు తెలుసా? ఒకవేళ తెలియపోతే నెక్స్ట్ ధీరాలో ఇదే టాపిక్తో మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
4: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలుష్యరహిత నగరాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ వీఎంసీ డంపింగ్ యార్డులో మున్సిపల్ కార్పొరేషన్కు 22 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన జేసీబీ వాహనాలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో లార్వా వేట కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనమిత్ర, ఫార్మర్స్ యాప్ల వినియోగం, ఈఎఫ్ఎస్ సర్వే, సచివాలయ సిబ్బంది హాజరు, లార్వా వేట తదితర అంశాలపై ఈరోజు సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్, బెలగావి, వయా, గుంతకల్లు మధ్య వీక్లీ రైలును నడపాలని నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామంలో ఈరోజు నిర్వహించిన 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి రెవెన్యూ సర్వే సంబంధిత అర్జీలను సేకరించారు. అనంతరం అర్జీల పరిష్కార దిశగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కౌమారదశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ది, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య

అవగాహన తదితరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కిశోరి వికాసంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఈ రోజు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ యానాంలలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 కూడా అయిపోయింది. సో మనం వెళ్ళిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, ఆస్కర్స్ అంటే సినిమాల్లో చేసే అద్భుతాలకు ఇస్తారు, కానీ ఎన్విరాన్మెంట్ పరిసరాల కోసం ఫైట్ చేసే వాళ్ళకు కూడా ఆస్కార్స్ ఉంటాయని మీకు తెలుసా? ఎస్, అదే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనమాట. ఇది ఒక వరల్డ్ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఇది ఎందుకు ఇస్తారు, ఈ 2026 స్పెషల్ ఏంటి, ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ కథ సినిమా నుంచి సందీప్ చౌతమ్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్ల గారి లిరిక్ సాంగ్ వింటూ స్టే ట్యూన్.

0: ఎస్పి చరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన్మధుడు సినిమా నుంచి సిరివెన్నెల గారి లిరిక్ అనమాట. సో 1:13 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అనేది ప్రకృతి, ఇంకా అడవులు, నదులు, కాలుష్యం, వన్యజీవులు ఇలా రకరకాల అంశాల మీద, సమస్యల మీద ధైర్యంగా పోరాడే వాళ్ళకి ఇచ్చే అవార్డ్ అనమాట. రిచర్డ్ గోల్డ్ మ్యాన్ అనే ఆయన 1989 దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని గ్రీన్ గ్లోబల్ ప్రైజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అడవుల్ని కాపాడిన వాళ్ళకి, కాలుష్యం అనే సమస్య మీద ధైర్యంగా పోరాడిన వాళ్ళకి, నదుల్ని వన్యప్రాణుల్ని రక్షించిన వాళ్ళకి, క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళకి అండ్ అలాంటి మూమెంట్స్ ని లీడ్ చేసిన లీడర్స్ కి ఈ అవార్డు ఇస్తారనమాట. ఈ 2026 ఈ అవార్డు అందుకున్నది 6. ఆ 6 కూడా మహిళలే. అది స్పెషల్ ఈ 2026 సంబంధించి. సో వాళ్ళ గురించి అయితే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ రోజా. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మిన్మిని పాడిన పాట, రాజశ్రీ గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ విభక్తి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2,00,000 కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100,00,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
2: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
1: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయానికి వచ్చారు.

0: చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
1: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్దిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ, మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్టంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
2: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో

0: పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to May 30. May 1 to May 30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ IAS వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు చూసి చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:32 క్రాస్ అయిపోయి 33 seconds అయిపోయింది. సో మరి ఈ రోజు గోల్డ్ మ్యాన్ ప్రైజ్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అండి, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈ 2026 ఈ ప్రైజ్ని గెలుచుకుంది 6 కూడా మహిళలే అనమాట. సో 6 ప్రాంతాలు, 6 మహిళలు అండ్ అందరూ పనిచేసింది కేవలం మన ప్లానెట్ కోసమే. సో మరి మ్యాటర్ ఏంటంటే, ఆ 6 మహిళలు ఎవరు అనే విషయానికి వచ్చేస్తే, నైజీరియాలో ఉన్న ఇరోరో తన్షి. యాక్చువల్గా అండి, తనేం చేసిందంటే, ఇప్పుడు అప్పుడప్పుడు మనకి అడవుల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడుతుంటాయి కదా, అలాంటి మంటల్ని అదుపులోకి తెచ్చే ఒక మూమెంట్ని తను స్టార్ట్ చేసిందనమాట. నైజీరియాలో అఫీ మౌంటైన్ శాంక్చురీలో మాత్రమే కనపడే ఒక రకమైన చిన్న బ్యాట్స్ని కాపాడేందుకు తను ఈ స్టెప్ తీసుకుంది. చూసారా, అంత చిన్న జీవి కోసం ఇంత పెద్ద స్టెప్ అనమాట.

మరి తనకి అవార్డ్ వచ్చింది ఈ ఇయర్. అండ్ తర్వాత అవార్డ్ గెలుచుకుంది యుఎస్ఏలో ఉండే అలాన్హా. ఒక పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ని తను ఆపింది, అంటే దగ్గర దగ్గర 15 దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాజెక్ట్ వలన 25 మిలియన్ ఎకరాల్లో అడవులు ప్రమాదంలో పడుండేవి ఆ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అవుతాయి. అంతేకాదు అలాస్కా వైల్డ్ సాల్మన్ అనే ఫిష్ జాతిని తను కాపాడగలిగింది ఈ ప్రాజెక్ట్ని స్టాప్ చేయడం వల్ల. మరి ఎందుకు ఆ ఫిష్ ఏంటి అంత స్పెషల్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ షాన్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో సచిన్ వారియర్ అండ్ అన్ని అమి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. శ్రీమణి లిరిక్ అన్నమాట. ప్రేమతో మీ కార్తీక్ మూవీ నుంచి బ్యూటిఫుల్ song me andar kosam enjoy listening.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అంటే నదుల్లో సముద్రాల్లో హ్యాపీగా ఫ్రీగా పెరిగిన సాల్మన్ చేప. అయితే అందులోనూ అలాస్కా సాల్మన్ స్పెషల్ ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కూడా మళ్ళీ అవి వాటి పుట్టిన ప్లేస్కి రిటర్న్ అయిపోతాయట. ఇలాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఉన్న చేప అలాస్కా సాల్మన్ చేప. సో ఇది ఒక రేర్ ఫిష్ అనమాట. సో దీన్ని సేవ్ చేయడానికి అండ్ ఇంకా కొన్ని అడవుల్ని రక్షించడానికి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ జరగబోతుంటే దాన్ని ఆపేసింది ఒక అలాన్హా అనే అమ్మాయి, యుఎస్ఏలో ఉంటుందన్నమాట. సో ఈ డేర్ స్టెప్ వలన తను గోల్డ్ మ్యాన్ ప్రైజ్ విన్నర్ అయింది. అండ్ ఇంకొక విషయం, కొత్త జెనియా దేశంలో ఉండే మత్బబ్ అనే ఒక మహిళ ఉంది, తను కూడా అంతే ఎకలాజిక్ డ్యామేజ్ జరగకుండా ప్రైజ్ అవార్డ్ వచ్చిందనమాట. బోరిమ్ కిమ్, సౌత్ కొరియా ఈ అమ్మాయి అనుకోమాట. అక్కడ గవర్నమెంట్ క్లైమేట్ పాలసీస్ మీద కూడా లీగల్ ఫైట్ చేసింది. రాబోయే తరాల లైఫ్ ఇంకా వాళ్ళ రైట్స్ ని నాశనం చేసే క్లైమేట్ చేంజ్ ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవట్లేదు అండ్ కంట్రోల్ చేయట్లేదు అనే అంశం మీద బోరిమ్ కిమ్ ఫైట్ చేసింది. సో దీనివల్ల అక్కడ యూత్ క్లైమేట్ లా సూట్ అనే ఒక పాయింట్

స్టార్ట్ అయింది. సో అంటే ఆ పాయింట్ ఏంటంటే యూత్ క్లైమేట్ లా సూట్ అనేది యూత్ ఎవరైనా సరే క్లైమేట్ చేంజ్ మీద కేసు ఫైల్ చేయొచ్చు అనమాట, ఇది కోర్టు చెప్పింది. సో ఇది అనమాట మ్యాటర్. ఇలా వీళ్ళందరూ కూడా స్టెప్ తీసుకున్నందుకు, ఎన్విరాన్మెంటల్ కోసం అంటే మన పరిసరాల కోసం స్టెప్స్ తీసుకున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రైజ్ విన్నర్స్ అయ్యారు. మరి ఇంకా ఉన్నారు, మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూర్య ఐపీఎస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: వన్ 150 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైమ్, అండ్ దిస్ ఇస్ అర్జ శృతి. సో మరి నెక్స్ట్ మనకి యూకేకి చెందిన సారా ఫించ్ అనే అమ్మాయి కూడా ఈ గ్లోబల్ ప్రైజ్ విన్నర్కి అవార్డ్కి సెలెక్ట్ అయిందనమాట. సో 10 సంవత్సరాల పాటు అండి కొన్ని ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే స్టార్ట్ అయితే ప్రకృతికి, పర్యావరణానికి, అక్కడ ఉండే ప్రజలకి ఇబ్బంది ఇంకా ప్రమాదం కలుగుతాయో వాటి మీద, ఆ ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ మీద ఫైట్ చేసిందనమాట. సో అక్కడ యూకే సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, ఇక ఎవరైనా సరే ఏ అథారిటీస్ అయినా సరే ఆయిల్ కంపెనీస్కి అప్రూవల్ ఇచ్చే ముందు క్లైమేట్ ఇంపాక్ట్ గురించి కన్సిడర్ చేయాలని చెప్పేసి ఒక రూల్ కూడా చెప్పిండ. సో ఈ తీర్పు కోసమే సారా కొన్నేళ్ల పాటు, చెప్పాను కదా 10 సంవత్సరాల పాటు పోరాటం చేసింది. సో 6 మహిళలు 6 పోరాటాలు. నిజంగా అందరిది కూడా ఒకటే లక్ష్యం, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడం, వన్యప్రాణుల్ని, మనుషుల్ని రక్షించడం. మరి ముందు జనరేషన్కి ఒక మంచి గ్రీన్ ప్లానెట్ ఇవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. సో వీళ్ళే కాదు, మనం ఆలోచించాల్సింది కూడా అదే. వాళ్ళలాగా అంటే వాళ్ళు చేసినట్టుగా పోరాటాలు, ఉద్యమాలు ఇలాంటివి చేయకపోయినా అట్లీస్ట్ మన వంతుగా మన చేతులతో ఈ ప్రకృతిని, మన పర్యావరణాన్ని, మన పరిసరాల్ని పాడు చేయకుండా ఉంటే చాలు ఏమంటారు. సో అదే మాట ఇది వాళ్ళ తీరా. సో మరి నెక్స్ట్ అయితే మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం 2:30కి కలుసుకుందాం. ఓకే, ఇక్కడ మరి తెలుసు కదా సండే సండే గేమ్ షోలో. రైట్ నో మీ అందుకోసం పర్దా సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి మన సందరి గేమ్ షో కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో మరి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాయి ఈ లోపు అయితే మీరు వెయిట్ చేస్తుండండి. మరి ఏ క్వశ్చన్స్ ఈరోజు శృతి అడగబోతోంది అని. ఓకేనా, జస్ట్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి సంద్రి సంద్రి గేమ్ షోలోకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ కొన్ని మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఓకే.

ఎడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు అని చెప్పేసి, వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్ అని ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరుపుత్రి బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఇంకా టైపింగ్ టైపింగ్ టైపింగ్ అనమాట. ఎనీవేస్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సందడి సందడి గేమ్ షోలోకి. సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఒకటి ఉందండి, అది నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏంటది? మీకు తెలిస్తే మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు తెలుసు కదా మన వాట్సాప్ నంబర్ 8662488114, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏమిటది? ఓకే రైట్ మా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, తూటా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎగ్జాక్ట్లీ. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ స్టూడియోలో టైమ్ 2:40 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. సో మరి మనకి ఫస్ట్ మెసేజ్ అయితే, హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ యువర్ ఫ్యాన్ అనే మెసేజ్ అయితే వచ్చింది. హాయ్ ప్రవల్లిక, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? ఓకే, సో మరి ఇంతకీ మీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ మాత్రం పంపించలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ మాత్రమేనా? ఓకే, తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అఫ్ కోర్స్ టైం అంటున్నారు. టైమా? ఓకే, నేను ఇక్కడ యాక్చువల్గా నడవదు కానీ నడిపిస్తుంది అన్నాను. మరి టైం నడవదా అండి? 24 సినిమాలో లాగా మీ దగ్గర ఉన్న వాచ్ ఉంది, టైం ఆపేసారా ఇంక కొంప తీసి? ఇదే ఏజ్లో ఉండిపోతాం మనం అందరం. ఎనీవేస్, టైమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అయితే చెప్పగలను కానీ ఆన్సర్ అది కాదు. ఓకే, సో ఎనీవేస్, శుభ మధ్యాహ్నం శృతి మేడం అంటే ఎలా ఉన్నారు, క్షేమమేనా? సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. హలో అండి, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, నేను చాలా బాగున్నాను. ఓకే, సో మరి నెక్స్ట్, హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, బాగున్నారా అంటూ సందడే సందడికి స్వాగతం అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఏకలవీనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. ఓకే, ఆన్సర్ రేడియో అట. ఓకే, నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్తాయి. రేడియో మాట్లాడుతుంది అండి, అది మాట్లాడితేనే మనకి అనిపించేది. ఎనీవేస్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, సూపర్, రైట్ ఆన్సర్ అంటే నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే వచ్చేసింది. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మొబైల్ ఫోన్ అంటున్నారు. మొబైల్ ఫోన్ నడవదు కానీ నడిపిస్తుందండి, మొబైల్ ఫోన్ చెప్తే వెళ్తున్నారు మీరు, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి కడప వినయ్. ఓకే, సో క్లాక్ అంటున్నారు. మీరు కూడా ఒక రకంగా టైం అనే చెప్పారు కదా. ఎనీవేస్, ఎలా ఉన్నారు, మా కాలేజ్ ఫ్యాకల్టీ వాయిస్ సేమ్ మీదే అంటున్నారు. ఓ అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం.

శృతి గారు సందేశ్ అందరికి స్వాగతం పలుకుతూ ఫస్ట్ మీ ప్రశ్నకు ఆన్సర్ అని చెప్పేసి లేఖ అని పంపించారు, ఆర్ అని చెప్పి ఇంకో ఆన్సర్ కూడా వచ్చింది, అదైతే నా దగ్గర ఉన్న ఆన్సర్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కాలం టైం అంటూ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, ఓకే మొత్తం అందరూ అయితే టైంకే ఓటేశారనమాట. ఎనీవేస్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి సమాధానం ఆకాశవాణి అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ రేడియోనా అని అడుగుతున్నారు దేవసేన, లేదా కాలము అంటున్నారు అది తిరుపతి నుంచి అనమాట. ఓకే రకరకాల ఆప్షన్స్ ఇచ్చారనమాట నాకు. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్ మీన్స్ శృతి దగ్గర ఆన్సర్ అయితే పంపించారు. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందేశ్ అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. టెలివిజన్ లేక టెలిఫోన్ అంటూ అనంతపురం జిల్లా కొండపల్లి గ్రామం నాగేశ్వర గారు, చంద్రకళ హేమవతి, తరుణ్ కుమార్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రాజ్ డోన్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే టూ ఆన్సర్స్ వచ్చాయి, ఒకటి నా దగ్గర ఉన్నది అండ్ రెండోది ఉత్తరం. ఓకే సో మీదైతే రైట్ కింద తీసేసుకుంటాను ఒక దాన్ని. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రోడ్డు అంటున్నారు. రోడ్డు ఏం విషయాలు చెప్తుందండి మీకు, రోడ్డు మీద వెళ్తుంటే కబుర్లు చెప్తుందా మీతో మీ రోడ్డు? ఓ గాడ్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి, సెల్ ఫోన్ అనుకుంటా అంటున్నారు. ఓకే మీరు అలా అనుకుంటూ ఉండండి, కాసేపట్లో ఆన్సర్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ కాలము లేదా సమయము అంటున్నారు ఈషా తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటే కుసుమ అంబట్ నగర్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే వచ్చింది. అనంతపురం నుంచి అనురాధ కూడా టూ ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి రైట్. హాయ్ అంటూ అంకయ్య గారు బందారుపల్లి నుంచి, ఓకే బందారుపల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట, మనీ అంటున్నారు. అయ్యబాబోయ్ మీరు కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోయారు. ఎనీవేస్ ఒక రకంగా మీరు కూడా చెప్పింది కరెక్టే అండి, అది నడవదు, మనీ నడిపిస్తుంది జనాల్ని, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది. ఎక్కడో ఆలోచిస్తే ఏదో ఒక కోణంలో ఇది కరెక్టే అనిపిస్తుంది నాకైతే. ఎనీవేస్ నెక్స్ట్ నమస్తే ఆర్జే శృతి మేడం అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక ఆన్సర్ పంపించారు, మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా శృతి ఆన్సర్తో మ్యాచ్ అయింది, అదనమాట మ్యాటర్. శబానా పెద్దకూడెం విలేజ్ అనమాట, వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చెప్పులు నీడ మైకు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకరు అలా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్లు. ఎనీవేస్ ఇవేవి కాదు. నెక్స్ట్ అయితే ఆన్సర్ మ్యాప్ అంటున్నారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి, ఓహో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్, టూ ఆన్సర్స్లో ఒకటి పెన్, రెండోది నా దగ్గర ఉన్న ఆన్సర్, అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు అనమాట, హే ఆర్జే శృతి యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ అంట, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్నారా లేకపోతే నేను ఫస్ట్ టైం వింటున్నానా, మొత్తానికి ఇదే ఫస్ట్ టైం. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దిలీప్ కార్తి చిన్మయ మెసేజ్ చేశారు మొబైల్ అని చెప్పేసి. ఓకే సో చాలామంది మొబైల్ నడిపిస్తే నడుస్తున్నారనమాట, నాకు ఇవాళ అర్థమైంది అది. కర్నూలు జిల్లా గోనెగంట్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మనస్సు అంటున్నారు. అయ్యబాబోయ్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఎనీవేస్ వీడియో అంటున్నారు పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ అక్షయ అండ్ అక్షర. ఓకే పాలెంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ అని చెప్పేసి మీరు చెప్పిన ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్ వెరీ నైస్. నా దగ్గర ఉన్న ఆన్సర్తో మ్యాచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే నాగరాణి సంపత్ సుల్తానాబాద్ పెద్దపల్లి నుంచి మెసేజ్ అనమాట, టూ ఆన్సర్స్ వచ్చాయి, టూలో ఒకటి రైట్, వెరీ నైస్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సమయం అంటున్నారు జేరుబోదుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేశం అండ్ శ్యామల, మీరు చెప్పిన ఆన్సర్ యా రైట్. జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రైట్ ఆన్సర్, బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం డబ్బు అంటున్నారు. ఓ మై గాడ్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కాలం లేదా ఇంకొక ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ అయితే నాదే. ఎనీవేస్ నెక్స్ట్ మనసు అంటున్నారు కడప వినయ్, అచ్చచ్చో మనసు అయితే అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ బెడ నుంచి నరసింహ ఇంకా శివగంగ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి గడియారం దగ్గర ఆగిపోయారు, మొబైల్ ఫోన్ అన్నారు ఇంతకీ, ఇప్పుడు గడియారంలోకి వచ్చారు. జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి, కాదండి మీ ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ మనసు అంటున్నారు అనంతపురం జిల్లా కొండపల్లి గ్రామం నాగేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అందరూ. అండ్ ఇప్పుడు

ట్యూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి రిపీట్ చేసిన క్వశ్చన్, నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏమై ఉండొచ్చు? మీరైతే ఆలోచించండి. రైట్ నౌ మీ అందరి కోసం కలేజు సినిమా నుంచి హేమచంద్ర అండ్ మాలవిక పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామ జోగేశాస్త్రి గారి లిరిక్లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

వినుకొండ నుంచి. ఓకే, వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి, విజయలక్ష్మి, హాయ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, ఆన్సరీస్ పెన్ అంటున్నారు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, న్యూస్ పేపర్ అట నడవదు నడిపిస్తుంది, వెరీ నైస్, ఇది కూడా ఒక రకంగా కరెక్టే అని చెప్పొచ్చు. మంగళగిరి నుంచి, సాయినగర్ నుంచి అనమాట, తిరువేదల బాబు ఇంకా ఫ్రెండ్స్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. అండ్ మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండోయ్. అండ్ నెక్స్ట్ మేము రాసిన, ఓకే, సో రామకృష్ణారెడ్డి గారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు, మేము రాసిన మెసేజ్ తెలుపుతుంది, అది కూడా నడవదు కదా అంటున్నారు. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అన్నాను ఇంతాక. నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృత్విక, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ టూ ఆన్సర్స్ తోటి మనకి పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్గా అయితే మీ రెండు ఆన్సర్లు కరెక్టేనండి, అది మ్యాటర్. నెక్స్ట్ జస్ట్ ట్యూన్ టు రేడియో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ వెల్కమ్ టు సందరే సందరి. ఇంతకీ ట్యూన్ చేశారు సరే, ఎవరో ఏంటో కూడా చెప్పాలి కదా, అయ్యో అదైతే లేదు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మొబైల్ కానీ, ఓకే మొబైల్ సెల్ ఫోన్ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణరావు, ప్రవీణ, అక్షర, వర్షిత్, గాన్విక, ఓకే మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే న్యూస్ పేపర్ అంటున్నారు, ఇంతకీ ఎవరు, ఓకే అంకయ్య గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ట్ అనమాట. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆకలి అంటున్నారు, బ్రహ్మం ఫ్రమ్ కంహం, డబ్బులోంచి ఆకలిలోకి వచ్చారు. నెక్స్ట్ కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ న్యూస్ పేపర్ అంటూ కడప ఆంటోనీ, ఆరోగ్య స్వామి పంపించారనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి జవాబు మ్యూజిక్ కథ. ఆహా, మ్యూజిక్ మీతో కబుర్లు చెప్తుంది అనమాట, ఎప్పటి నుంచి జరుగుతోందో ఇది. ఎనీవేస్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ రెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. ఇందుకే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, బుక్, బుక్ అనమాట. సో ఈ బుక్ ఇంతాక మనకి మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి సుబ్బారెడ్డి గారు పంపించిన మెసేజ్ ఏంటంటే, పుస్తకం స్వయంగా నడవదు కానీ చదివే వారికి విజ్ఞానాన్ని అందిస్తూ జీవితంలో ముందుకు నడిపిస్తుంది, అలాగే అది మౌనంగా ఉన్నప్పటికీ అందులోని అక్షరాలు మనతో ఎన్నో విషయాలు మాట్లాడతాయి లేదా చెప్తాయి, అదే సంగతి అండి, అందుకు పుస్తకం. ఓకే వెరీ నైస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఇప్పుడు మనకి సినిమాలు, ఒక సినిమా టూ పార్ట్స్, త్రీ పార్ట్స్ రావడం ఇలాంటివి మనం చూసాం కదా, అయితే నాకు ఒక ఒక అంటే ఒక థాట్ వచ్చింది అనమాట, ఏ సినిమా ఇప్పటిదాకా ఆ సినిమాకి పార్ట్స్ రాపోయినా కూడా ఇక ముందు ఆ సినిమాకి మీరు నెక్స్ట్ పార్ట్స్ ఏమైనా చూడాలి అనుకుంటే అది ఏ సినిమా, ఏ సినిమాకి మీరు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ చూడాలనుకుంటున్నారు, మీరు నాకు ఆన్సర్ చెప్పండి 8662488114 ఈ నెంబర్లో అనమాట. ఓకే, సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం టెంపుల్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమాపేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమాపేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమాపేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకపై ఈ సమాపేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలన సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపై సమాపేశంలో చర్చించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపురం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషితాహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదా పిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. కౌమార దశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ది, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య అవగాహన తదితరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరి గేమ్ షోలో. మరి నేను ఇంతకు ఒక క్వశ్చన్ అడిగాను, ఎక్కువ పార్ట్స్ కావాలనుకుంటున్న సినిమా, మీరు చూడాలనుకుంటున్న సినిమా ఏంటి? అది ఇప్పటి వరకు జస్ట్ సినిమా మాత్రం రిలీజ్ అయ్యి అక్కడితో అయిపోయినా సరే, మీరు దానికి ఇంకా కొనసాగింపు కావాలి అనుకున్నా కూడా చెప్పచ్చు. ఓకే, రైట్ నౌ నాకైతే మెసేజ్ ఎవరు చేశారంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, పుష్ప 3, ఆ తర్వాత ఒకే ఒకడు 2, ప్రేమికుడు 2. అయ్యా బాబో, చాలా పెద్ద లిస్ట్ పంపించారండి మీరు చూడాలనుకుంటున్నవన్నీ. వెరీ నైస్, నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఏంటో తెలుసా, ప్రేమికుడు 2 సూపర్, అసలు అది వస్తేనా, ఆహా, ఫస్ట్ డే ఫస్ట్ షో, శృతి గ్యారంటీ. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి తిరుపతి నుంచి అనమాట సుబ్బరామయ్య గారు, కితకితలు సినిమా పార్ట్ 2 కావాలట. ఓకే, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ పార్ట్ 2, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు. నిన్న నుంచి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే RRR మూవీ పార్ట్ 2 కావాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మగధీర అంటూ ప్రవళిక మెసేజ్ చేసింది, మగధీర పార్ట్ 2. ఓకే, భాస్కర్ పెడన్ నుంచి అత్తారింటికి దారేది సినిమా పార్ట్ 2 కావాలి అంటున్నారు. నెక్స్ట్ సింహ సినిమా, ఓకే, లేకపోతే సమరసింహారెడ్డికి కూడా పార్ట్ 2 చూడాలని ఉంది అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఉమా మహేశ్వర్, కాదు ఉమా, ఓకే, జై హనుమానా, ఓకే, నందిగామ నుంచి మెసేజ్ చేశారు ఉమా, జై హనుమాన్ అట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి అనురాధ అనమాట, ఈగా RRR అని చెప్పేసి. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే తిరుపతి నుంచి శ్రీనివాస్, తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం అని మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, సుడిగాడు పార్ట్ 2 కావాలి అంటున్నారు, నవ్వుకోవచ్చు బాగా అట. అండ్ నెక్స్ట్ రాజుల నుంచి జయన్న, అదుర్స్ 2 మూవీ కావాలి అంటున్నారు. ఎనీవేస్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఓకే, మహర్షి సినిమా పార్ట్ 2 ఉంటే బాగుంటుంది, మహేష్ బాబు యాక్ట్ చేసిన మూవీ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా పార్ట్ 2 అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి, ఒకటేమిటండి అన్ని సినిమాలకి పార్ట్ 2 ఉంటే బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. గోల లేదు అసలు, ఇంకా ఆలోచించే అవసరం కూడా లేదు, అయిపోయి అది అనమాట. నెక్స్ట్ అయితే సర్దార్ పాపా రాయుడు మూవీ పార్ట్ 2 ఉంటే బాగుంటుంది అంటూ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి రాకాస పార్ట్ 2 అంటూ మెసేజ్ అనమాట. ఓకే, నేను కూడా చూసాను ఈ సినిమా, నాకైతే నచ్చింది, అది మ్యాటర్. నెక్స్ట్ పెడనే జోగానాంధ్ర కాల్ నుంచి అప్పలరాజ్ గారు, ప్రేమాభిషేకం సినిమా పార్ట్ 2 వస్తే బాగుంటుంది మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎన్ హిమవంత్ కుమార్, విజయవాడ వన్ టౌన్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఇంత అక్కడ క్వశ్చన్కి బుక్ అని ఆన్సర్ పంపించారు. అండ్ షబీనా పెద్దగూడెం నుంచి అనమాట, శబానా, ఓకే, శబానా పెద్దగూడెం విలేజ్ అనమాట. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ పార్ట్ 2 కావాలన్నారు. అలాగే నెక్స్ట్ అయితే మల్లేశ్వరి పార్ట్ 2 అంటూ దశగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరా పార్ట్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ పుస్తకం అని పంపించారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి, ఉప్పున 2 చూడాలని అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే, లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి, సితారా సినిమా ఓల్డ్ సినిమా పార్ట్ 2 వస్తే బాగుంటుంది అంటున్నారు. ఊపిరి మూవీ పార్ట్ 2, ఓహో, వెరీ నైస్, కడప వినయ్ మెసేజ్ చేశారు. ఊపిరి మూవీ నా ఫేవరెట్ సినిమా కూడా, పార్ట్ 2 వస్తే నిజంగానే బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు పంపించిన సినిమాలన్నీ కూడా ఆయన ఎవరో చెప్పినట్టుగా అన్ని సినిమాలకి పార్ట్ 2 వచ్చేస్తే పడైపోతుంది. ఎస్ భీమసురావు గారు పెడన్ నుంచి, అపరిచితుడు ఠాగూర్ పార్ట్ 2 కావాలి అంటున్నారు. బ్రహ్మం ఫ్రమ్ కమ్ హమ్, గుణమ కథ, మాయా బజార్ అండ్ జీన్స్, ఓహో, వెరీ నైస్. నెక్స్ట్ జగదీష్ పెద్దపల్లి నుంచి అనమాట, ఓయ్ మూవీ పార్ట్ 2. ఓకే, చాలా మంది ఫ్యాన్స్ ఓయ్ సినిమాకి,

దీని పార్ట్ టూ వస్తే అసలు థియేటర్స్ కిటకిటలాడిపోతాయంతే. అండ్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి దేవరా పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు. అండ్ పుష్ప త్రీ కోసం వెయిటింగ్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఓకే. మంగళగిరి సాయి నగర్ నుంచి తిరువేదల బాబు ఇంకా ఫ్రెండ్స్ పంపించారు అన్నమాట మెసేజ్. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రెమ్ వడియంపేట ఆన్సర్ ఓకే. ఇంద్ర పార్ట్ టూ కావాలట. యశోద పార్ట్ టూ కావాలంటే పుట్టపాక నుంచి బిర్యానీ తిరుమల ఆండా లక్షయ అక్షర ఓకే. సమంత హీరోయిన్గా వచ్చిన సినిమా. ఎనీవేస్ వసంతం సినిమా టూ కావాలి అంటూ శ్రీధర్రావు గారు ఆదూ నుంచి మెసేజ్ అనమాట. నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి అఖండ త్రీ పుష్ప త్రీ కోసం వెయిటింగ్ అంటున్నారు. జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టూ సత్తమాన భౌతి టూ చూడాలనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మెసేజెస్. సో నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే ఎక్కువ పార్ట్స్ కావాలనుకుంటున్న సినిమా, చూడాలనుకుంటున్న సినిమా ఏంటి, అది మీరు నాకు మెసేజ్ చేయాలంటే మన వాట్సాప్ నెంబర్ 8662484 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నో మీ అందరికోసం భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో నకాష్ అజీజ్ అండ్ విశాల్ దద్లాని పాడిన సూపర్ సాంగ్ మెగా విక్టరీ మా సాంగ్ అయితే వచ్చేస్తోంది. మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి ఎంజాయ్ లిసనింగ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: 16 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైమ్. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి రాజు ఏలూరు నుంచి పంపించారు, గజనీ 2 అని చెప్పేసి. ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కలిసుందారా 2 సినిమా వస్తే బాగుంటుంది అంటున్నారు. ఓకే, బ్యూటిఫుల్ పిక్చర్ కదా, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ నెక్స్ట్ అయితే పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఓకే బాహుబలి పార్ట్ 3 కావాలా మీకు? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ అయితే అక్కరపాక నుంచి రమ వకీల్ సాబ్ 2, హనుమాన్ 2, దృశ్యం, ఓకే దృశ్యం 2 కూడా వచ్చేసింది కదా, 3 కావాలట. ఓకే వెరీ నైస్. ఇంకా చాలా ఉంది లిస్ట్ అయితే ఇక్కడ. అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి సాయి శిరీష, కింగ్ సినిమా పార్ట్ 2 కావాలి మాకు అంటూ మెసేజ్ చేశారు. అండ్ రౌడీ అల్లుడు పార్ట్ 2 మూవీ కావాలి అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిదమస్తాన్రావు పెదమస్తాన్రావు మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మనకి, ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, భలే దొంగలు సినిమా, ఓకే సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేసిన మూవీ, అది నేను 3 సార్లు 2 సార్లు చూశాను. 3 సార్లు 2 సార్లు చూసారా? అదేలా అచ్చో. ఎనీవేస్ ఇది మరి పార్ట్ 32 వస్తే బాగుంటుందా? ఓ మై గాడ్, ఏమిటో మరి నాకు కొంచెం అర్థం కాలేదు యాక్చువల్గా మీ మెసేజ్. ఎనీవేస్ ఒకటైతే అర్థమైంది, భలే దొంగల సినిమా మీరు చూడాలనుకుంటున్నారు అంతే కదా. ఓకే వేదాంతి జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నాకైతే శ్యామ్ సింగ్ రాయ్ మూవీ సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటూ మెసేజ్ అయితే చేశారు. వెరీ నైస్. వేరే శ్రోత ఎవరో అన్నట్లు అన్ని సినిమాలు పార్ట్ 2 వచ్చేస్తే ఓ పని అయిపోతుంది అన్నట్టు మెసేజ్ చేశారు. ఓకే సో మరి చాలా పెద్ద పనే పెట్టారనమాట డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి. సిహెచ్ వేణు జయంపు నుంచి పెదరాయుడు పార్ట్ 2 వస్తే బాగుంటుంది అంటున్నారు. పెదరాయుడు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ దీని కోసం. రాజోల్ నుంచి బోరెల సంధ్య అపరిచితుడు 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. జగతికి వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2, ఓహో వెరీ నైస్. గీతాంజలి ఇంకా మల్లేశ్వరి పార్ట్ 2 కూడా వస్తే బాగుంటుంది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఈగా పార్ట్ 2 కావాలి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్. నాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు ఈ సినిమా కోసం, స్పెషల్లీ శృతి. అండ్ అండ్ హిమవంత్ కుమార్ విజయవాడ 1 టౌన్ నుంచి పుష్ప 3 కోసం వెయిటింగ్ అని మెసేజ్ చేశారు. నెక్స్ట్ కడప జిల్లా ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మర్యాదరామన్న 2 సినిమా కావాలంటున్నారు. భలే ఉంటుంది కదా ఈ మూవీ కూడా.

ఎనీవేస్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివిధ భారతి ఎఫ్ఏ మాజీ శృతి గారు, మేడం మాకు అచ్చో ఇదైతే కష్టం అండి. ఆ సినిమా ఈ సినిమా అక్కర్లేదు కానీ శృతి గారు 2 కావాలట. ఇక్కడ 1 కష్టంగా ఉంటే 2 ఎలా? హలో హౌ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి మెసేజ్ అనమాట. ఎనీవేస్ అయితే ఒక పని చేద్దాం, ఈ శృతియే డబల్ సందర్ చేసేస్తే ఎలా ఉంటుందంటారు, పార్ట్ 2 కూడా అనమాట. ఓకే, ఎవడి గోలే వాడిది ప్రేమ్ పార్ట్ 2 కావాలి అంటూ రాజేష్, అంబికా, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి. ఓకే, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఓకే ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది, సో ఈ సినిమా పార్ట్స్ వస్తే బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు కదా. నా ఫేవరెట్ మూవీస్ లిస్ట్లో కూడా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు, మజ్నూ 2 మూవీ, ఓహో నాని ఫ్యాన్స్ అచ్చచ్చో. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవట్టు మండలం కడప జిల్లా నుంచి, శివ పార్ట్ 2 కావాలి అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్. హలో అండి, సో జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి, దానవీర సూర్యకర్ణ 2 కావాలట, అలాగే కర్ణ 2 ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, త్వరలోనే మీ కోరిక తీరాలి. అండ్ నెక్స్ట్ ఉప్పెన పార్ట్ 2 కావాలి అంటున్నారు పిఎస్ రంగారావు పెస్తాంబరం చెన్నై నుంచి. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి మనకి దేవేంద్ర బాబు మగధీర 2 కోసం వెయిటింగ్ అట, లతా ఫ్రమ్ బుయ్యూరు గద్దెల కూడా కనీష్ 2 కోసం వెయిటింగ్ అట. అండ్ ప్రస్తుతానికి వచ్చిన మనకి మెసేజెస్ అయితే ఇవే నాకు అందినవి. ఎనీవేస్ బాగున్నాయి మొత్తానికి మీ కోరికలన్నీ కూడా, ఈ పార్ట్ 2లు అన్నీ వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని సినిమాలకి పార్ట్స్ వచ్చేస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు. సో అలా అవ్వాలని మనం అయితే విష్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ సందడిలో. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక రూమ్లో, అయితే భోజనానికి మాత్రం 3 ప్లేట్లే పెట్టారు, ఎందుకని? ఇది నా క్వశ్చన్. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్న ఒక రూమ్లో భోజనానికి మాత్రం 3 ప్లేట్లే పెట్టారు, ఎందుకని? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488141. ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించండి రైట్ నౌ. విష్ణు విన్యాసం మూవీ నుంచి లవ్లీ సాంగ్, ఎంజాయ్ లిస్నింగ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అయితే సాంగ్ వినేశారు. 327 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనము నామ్ సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక రూమ్ లో, కానీ భోజనానికి 3 ప్లేట్స్ పెట్టారు ఎందుకని. దీనికైతే ఆన్సర్స్ వచ్చాయి మనకి. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు, అమ్మ నాన్న ఒక బిడ్డ ఉన్నారు, రెండో బిడ్డ అమ్మ కడుపులో ఉన్నారు అంటూ మెసేజ్ అన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ అయితే వారిలో ఒకరు అప్పుడే పుట్టిన వారం రోజుల పాప, అందుకే భోజనానికి అక్కర్లేదు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఇంతకటి క్వశ్చన్కి రంగ్దే పార్ట్ 2 కావాలి అంటూ అఖిల బేతం చెల్ల నుంచి మెసేజ్ అనమాట. ఎనీవేస్ నెక్స్ట్ ఇప్పటి క్వశ్చన్కి అయితే మనకి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఇంకో పిల్లాడు చిన్నవాడు కాబట్టి భోజనం చేయలేడు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు, ఆన్సర్ ఒక్క కిడ్ సో 3 ప్లేట్స్ అంటున్నారు. నేను ఇద్దరున్నారన్నారు కదా. అచ్చా.

ఒక పాప ఎక్కడికి పంపించేశారు మీరు? ఆచి పంపించారా? అండ్ నాగరాణి గారు పెద్దపల్లి నుంచి, అమ్మా నాన్న ఒక పాప అన్నం తింటారు, ఇంకో పాప చిన్నదనుకుంటా అంటూ మెసేజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి, పిల్లలలో ఒకరు ఓకే చిన్న పిల్లలు కాబట్టి ప్లేట్ అక్కర్లేదు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మా ఇద్దరు పిల్లల్లో ఓకే ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడు చిన్నాడు అయ్యి ఉండొచ్చు అంటూ రాజు ఏలూరు నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ అయితే వంశీరాజ్ గుంటూరు నుంచి, అయ్యో అమ్మ ఉపవాసంలో ఉంది ఉండుంటుంది, లేదా పాప చేతికి మొబైల్ ఇవ్వలేదని అన్నం వద్దు అని చెప్పు ఉంటుంది, లేదా ఆ రోజు సందడి సందడి ప్రోగ్రామ్కి ఆర్జే శృతి రాకపోయైనా ఉండాలి. అమ్మ బాబోయ్ వంశీరాజ్ మీరు సూపర్ అంతే, అకి ఎన్ని రకాలుగా ఆలోచించారు, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సూపర్, బట్ ఇవేవి అంటే ఆన్సర్ అయితే కాదు, అదనమాట మ్యాటర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, పిల్లలిద్దరు ఒకరు చంటి పిల్లాడు, పాలు తాగే వయసు అయ్యి ఉండొచ్చు అంటూ మెసేజ్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ శృతి మేడం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేశన్ శ్యామల, న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం అనుకుంటా మేడం అట. అయ్యో నేను అది ఎప్పుడు చెప్పాను అసలు, నేను చెప్పింది ఏమిటి, మీ ఆన్సర్ ఏమిటి? అండ్ నెక్స్ట్ పెడంది జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు, ఇద్దరు పిల్లల్లో సేమ్ ఇలాగే చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు, అందుకే మూడు ప్లేట్లే పెట్టారు, రెండు ప్లేట్లు పిల్లవాళ్ళకి ఇస్తారు, ఒక ప్లేట్లో వీళ్ళిద్దరూ కలిసి తింటారు అంటున్నారు గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అందులో ఆవకాయ పచ్చడి ఇచ్చేద్దామండి, మొత్తం ఫ్యామిలీ అంతా తింటారు ఒకే దాంట్లో కదా, మీకు తెలుసు కదా. అంటే యాక్చువల్గా మనకి సమ్మర్ టైంలో ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు స్పెషల్గా యాక్చువల్గా నాకు మెమరీ గుర్తు చేశారు మీరు, కలిసి తింటారు అన్న దగ్గర ఈ ఆవకాయ పచ్చళ్ళు పెట్టే టైంలో ఆ లాస్ట్లో ఆ బౌల్లో ఆ బేసన్లో కలిపిన పచ్చడి అంతా తీసి జాడీలోకి పెట్టిన తర్వాత అక్కడ ఉండే ఆ రూమ్లో ఉండే సభ్యులు ఎందరైతే ఉంటారో అందరూ కూడా వచ్చేస్తారు దగ్గరికి, ఎందుకంటే ఆ లాస్ట్లో ఉన్న దానికి అన్నం వేసి కలిపి ఒక్కొక్క ముద్ద పెడితే ఉంటుంది, ఆహాహా నా రాజా అలా ఉంటుందన్నమాట. సో ఒకసారి అదంతా మెమరీ అలా ఫ్లాష్ అయిపోయింది నాకు, చాలాసార్లు ఇలా తిన్నాం తింటూనే ఉంటాం అదనమాట మ్యాటర్. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి, ఒకరు వడ్డించేవారు ఇంకొకరు తినేవాళ్ళు ముగ్గురు అని పెట్టి నేను చూసే లోపే డిలీట్ చేస్తారా మీరు ఎందుకండి? నెక్స్ట్ అక్కరపాక నుంచి రమ, అక్కడ ఉన్నది తండ్రి, ఓకే తండ్రి కూతురు మనవడు మనవరాలి ఉంటుందట, అయ్యో బాబోయ్. నెక్స్ట్ చుట్టాలు వచ్చారు పుట్టపాక నుంచి, మిరియాలు తిరుమలయ అండా లక్షయ అక్షర, చుట్టాలు వస్తే ఇంకొన్ని ప్లేట్లు పెట్టాలి కానీ ఉన్న ప్లేట్ తీసేయడం ఏమిటండి, ఇదేమి లాజిక్ నాకు అర్థం కాలా. నెక్స్ట్ వేదాంత్, లేకపోతే మీరు అన్నట్టుగా చుట్టాలు వస్తే ఒకళ్ళు బయటికి వెళ్ళారనా మీ ఉద్దేశం? ఇక్కడ మీరు సీన్ ఇంప్రవైజ్ చేశారా, సూపరు. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతిజీ ముందు ప్రశ్న భలే వేశారు, వెరైటీగా ఆన్సర్స్ సూపర్ అండి, అసలు ఇప్పటికే పార్ట్ 2 వచ్చిన మూవీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు, వెరీ నైస్. యా తర్వాత శబానా పెద్దగూడెం నుంచి, ఓకే ఓకే వాళ్ళు పిల్లలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి అట, ఎవరి పిల్లలైతే ఏంటండి, భోజనానికి పక్క వాళ్ళు వచ్చినా పెడతాం కదా మనం, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ అమ్మ కొడుకు మనోడు ముగ్గురే కదా అట, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, సూపర్ మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రైట్. దేవసేన తిరుపతి నుంచి అనమాట, ఏమంటున్నారు గందరగోళం ఏమిటో అనిపిస్తూ ఉంది అని మెసేజ్ చేశారు. సిహెచ్ వేణు జయంపు నుంచి, నానమ్మ మరియు ఇద్దరు పిల్లలు మొత్తం కలిసి ముగ్గురు అట. అండ్ నెక్స్ట్ ఈ పరిస్థితిని, అమ్మో దేవుడా, పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి, ఇన్ని ఆప్షన్స్, వెరీ నైస్, మీరు రకరకాలుగా ఆలోచించి విభిన్న కోణాల్లో అర్థం చేసుకోవచ్చు అంటూ నాకు ఎన్ని ఆప్షన్స్ పంపించారంటే ఓకే. సో కానీ మీరు రకరకాలుగా పెట్టారు కానీ అసలు ఆన్సర్ అయితే అందులో లేదు, నేను చెప్తాను, వెయిట్ చేస్తుండండి. ఓకే, అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వర గారు, చంద్రకళ అమ్మ ఇద్దరు పిల్లలకి నాన్నకి అన్నం వడ్డిస్తుంది కాబట్టి మూడు ప్లేట్లే అయ్యి ఉంటాయి, అమ్మ తర్వాత తింటుందట. కుసుమ అంబట్టి నగర్ నుంచి, ఒక పిల్లవాడు పాలు తాగే వయసు అయ్యి ఉండొచ్చు మేడం, ఓకే చిన్న పాప అయ్యి ఉండొచ్చు మేడం, అందుకే మూడే ఉన్నాయంటూ లక్ష్మీదేవి భరత్ రాజోల్ నుంచి మెసేజ్. అంకయ్య గారు బండారుపల్లి నుంచి, మదర్ తింట్లేదు అన్నట్టుగా మదర్ అని మాత్రం పంపించారు ఏమిటో. నెక్స్ట్ నిజానికి ముగ్గురు ఉంటారు కాబట్టి మూడు ప్లేట్లు సరిపోతాయి, తాత అమ్మమ్మ కొడుకు అట, ఇతరు రెండు పాత్రలు పోషిస్తున్నారు
చిలక నారాయణ అన్సీ యమున జానకపేట నిజామాబాద్ నుంచి. ఓకే, మలాన్బి కర్నూల్ బాలాజీ.

0: దగ్గర నుంచి అమ్మ తర్వాత తింటుంది అన్నారు. నెక్స్ట్ అమ్మ నాన్న ఒక అన్నం తినే పాప, ఒక పాలు తాగే పాప, అందువల్ల మూడు ప్లేట్లే పెట్టారు పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:34 క్రాస్పై 50 seconds అయిపోయింది మన సందరి షో టైం. మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, చిన్నపిల్లలు కాబట్టి ప్లేట్ అక్కర్లేదు అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు ఇంకా పద్మ మెసేజ్ చేశారు. నున్న నుంచి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముగ్గురికి 3 ప్లేట్లు, ఒక పాప పాలు తాగే పాప అయి ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఒక ప్లేట్ టేబుల్ పైన ఉంది, అందుకే 3 ప్లేట్సే తెచ్చారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. మీరు ఆ రూమ్లో, నేను రూమ్లో మనుషులు మాత్రం చెప్తే మీరు టేబుల్స్ కుర్చీలు కూడా పెట్టారనమాట, వెరీ నైస్. నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి, అమ్మ నాన్న తినేశారు అట. ఓకే, జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి, నాన్నగారు బయట బిర్యానీ తినొచ్చారు మేడం, అందుకని 3 ప్లేట్లు చిన్నపిల్లలకి చెరొకటి అమ్మ ఒకటి, మొత్తం 3 ప్లేట్లు సరిపోయినాయి కదా అంటున్నారు. భాస్కర్ పెడల నుంచి, ఓకే, మొత్తం 3 తాతయ్య అమ్మ మనవడు అట. ఓకే, సో నెక్స్ట్ అయితే లతా ఫ్రమ్ ఉయ్యూరు, ప్లేట్కి బదులు బౌల్ పెట్టారు వాళ్ళ మమ్మీ అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ శృతి మేడం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఒక అన్నం తినే పాప మరియు ఒక పాప వచ్చేసి పాలు తాగుతుంది అంటున్నారు. ఓకే, చాలామంది ఇదే ఆలోచించారు. ఓకే, సో వెరీ నైస్. ఎవరంటే షబానా పెద్దగూడెం నుంచి, అమ్మ సన్ ఆయన కొడుకు, సో టోటల్ 3 ప్లేట్స్ అంటూ మెసేజ్ చేశారు, లవ్లీ. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకటేశ్వర బై ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అమ్మ తింటూ పిల్లాడికి తినిపిస్తూ ఉంది ఒకే ప్లేట్లో అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందరి ప్రశ్న జవాబు, వాళ్ళ ఇంట్లో 3 కంచాలే ఉన్నాయట మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుంచి మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ, ఒక పాప చిన్నది అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, అమ్మ కొడుకు మనోడు 3 కదా అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ సేమ్ ఆన్సర్ తోటి ప్రొద్దుటూరు కడప జిల్లా దాసగిరి సంధ్య కూడా పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కూడా, ఒక పాలు తాగే పాప ఉంది అంటూ. నెక్స్ట్ ఆన్సర్ రిపీట్ ప్లీజ్ అంటున్నారు. ఇంకా నేను ఆన్సర్ ఎక్కడ చెప్పాను, చెప్పలేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే తేజశ్రీ శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నా చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి అనేది ప్రస్తుతం అయితే, ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి. ఓకే, 1 ఫాదర్ 1 డాటర్ 1 మదర్ అండ్ సన్ అట. ఓకే, సో మొత్తానికి రకరకాలుగా ఆలోచించారు, వెరీ నైస్. నేను ఇక్కడ చెప్పింది అమ్మ నాన్న 2 పిల్లలు ఉన్నారు అన్నాను. సో అమ్మ వాళ్ళకి నాన్న అనమాట, సో ఆ నాన్నకి అమ్మ ఏమవుతుంది, కూతురే కదా, సో కూతురు అండ్ ఇంకొక పిల్ల, సో ఇలా 3 అయ్యారనమాట, అది మ్యాటర్. సో 3 ప్లేట్స్ సరిపోయినాయి. ఓకే, చాలా రకరకాలుగా ఆలోచించారు, వెరీ నైస్. అండ్ ఈ గ్యాప్లో మనకి ఒక ఆన్సర్ వచ్చింది, బట్ ఏమని వచ్చిందంటే సారీ క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అట. అయ్యయ్యో, ఆన్సర్ కూడా చెప్పేసా, మీరు ఇప్పుడు క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వెళ్ళిపోదాం. ఓకే, మీకు సడన్గా ఒక పవర్ బాక్స్ దొరికిందండి, అది ఓపెన్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, అవి మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కాకపోతే దాని మీద ఆ పవర్ బాక్స్ పైన బటన్స్ ఉన్నాయి, ఆ బటన్ ఏది ప్రెస్ చేస్తే మీకు ఆ ఆప్షన్ వస్తుంది. ఓకే, మీరు ఏది ప్రెస్ చేస్తారనేది మీరు ఆలోచించుకుని చెప్పాలి, నేను ఆప్షన్స్ ఏంటో చెప్తాను. ఓకేనా, ఆ పవర్ బాక్స్లో ఫస్ట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్, మీరు తినాలనుకున్నంత ఫుడ్ మీకు ఎప్పుడు కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది, ఇది ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో మంచి నిద్ర, అసలు అలారం అనేదే పెట్టక్కర్లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి నిద్ర వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు కూడా, ఇదనమాట ఆప్షన్. నెక్స్ట్

థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ వైఫై ఫర్ ఎవర్. అసలు ఇక మనకి ఎలాంటి డబ్బులతో పనే లేదనమాట. ఫ్రీ వైఫై, ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ వైఫై మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వైఫై కనెక్షన్ ఉన్నా లేకపోయినా మీ వైఫై మీతోనే వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ట్రాఫిక్ మాయం. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ట్రాఫిక్ అనేది అసలు ఉండదు. హ్యాపీగా జాలీగా జామ్ జామ్ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్, టైంని ఆపేసేయచ్చు. మీకు 24 సినిమా గుర్తుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కమని వాచ్ నొక్కగానే ఠక్మని టైం ఆగిపోతుంది. అలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. అండ్ సిక్స్త్ ఆప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మండే హాలిడే. ఈ మండే హాలిడే కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మండే హాలిడే సిక్స్త్ ఆప్షన్లో ఉంది. సో మరి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో, ఎందుకు చూస్ చేసుకుంటారో కూడా చెప్పాలి. ఓకేనా? సో మీకు ఒక పవర్ బాక్స్ దొరికింది. ఆ పవర్ బాక్స్లో రకరకాల పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్కి సంబంధించి ఆప్షన్స్ ఏమేంటంటే, ఫస్ట్ బటన్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది, సెకండ్ బటన్లో మంచి నిద్ర ఉంది, థర్డ్ బటన్లో ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ ఉంది, ఫోర్త్ బటన్లో ట్రాఫిక్ మాయమైపోయే ఛాన్స్ ఉంది, ఫిఫ్త్ బటన్లో టైం ఆపేసే పవర్ వచ్చేస్తుంది, సిక్స్త్ బటన్లో మండే హాలిడే ఫర్ ఎవర్. మీకు మండే అనేది హాలిడే అనమాట. సో మరి మీరు ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు నాకు చెప్పాలంటే తెలుసు కదా. మన వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్ కదా పంపించండి. రైట్ నౌ ధనుంజయ్ అండ్ స్పీకర్ పాడిన పాట, శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్, రామజగ్య శాస్త్రి గారి లిరిక్. ఎక్కడికి పోతే వచ్చిన వాళ్ళ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిసనింగ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శిరీష భాగవతుల పన్న బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కోబ్రా సినిమా నుంచి. మరి స్టూడియోలో టైం 3:47 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అండ్ మనమున్నాం సందడి గేమ్ షోలో అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి పవర్ బాక్స్ క్వశ్చన్ కి అయితే ఫస్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2 కావాలి. అసలు యాక్చువల్ గా మీ క్వశ్చన్ లో ఆప్షన్స్ అన్ని బాగున్నాయి బట్ నాకైతే ఆప్షన్ 2 కావాలి, ఎందుకంటే అన్నిటికన్నా నిద్ర అవసరం, ఆరోగ్యం బాగుండాలి అంటే నిద్ర అవసరం అంటున్నారు నందిపేట నుంచి రంగుల శ్రీనివాస్ గౌడ్ సందీప్ సౌమ్య అండ్ ఇంద్ర. ఓకే సూపర్. యాక్చువల్గా నాకు కూడా అంతే, ఈ ఆప్షన్స్ అన్నీ కావాలి బట్ అన్నిటికన్నా ఎక్కువ ఏది కావాలి అనేది ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ 1 అంటూ ఫుడ్ ఉంటే సగం సమస్యలు, తిన్నట్టేనా ఓకే ఉన్నట్టేనా లేకపోతే ఏమిటి, కాబట్టి ఫస్ట్ బస్ నొక్కుతాను అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఆప్షన్ వన్ అయితే మంచి ఫుడ్. ఓకే సో మరి సమస్యలు అంటున్నారు, అయినా సరే నొక్కుతాను అంటున్నారు అంటే మరి మీకు కావాల్సిన ఫుడ్ మీకు కావాలన్నమాట అనమాట మ్యాటర్. ఎనీవేస్ సిహెచ్ వేణు జయంపు 5th, ఎందుకంటే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టైంని ఆపేసే ఆప్షన్ కావాలి నాకు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 3rd బటన్.

అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరైతే ఎందుకు అనేది చెప్పలేదు. థర్డ్ లో ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ ఉందన్నమాట. ఓహో, సో ఇక్కడికి వెళ్ళిన వైఫై మీ అంటే వచ్చేయాలంటారు. ఓకే, నెక్స్ట్ పెడింది జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు. ఫస్ట్ బటన్, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటే చాలు మేడం నాకు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫోర్ అయితే వేరేదండి. యాక్చువల్గా ఫోర్ వైఫై అనుకున్నారు మీరు, బట్ వైఫై థర్డ్ ఆప్షన్లో ఉంది. ఎనీవేస్, మీరైతే రాంగ్ బటన్ ప్రెస్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు, ఇంకా పద్మ. ఓకే, థర్డ్ దాంట్లో ఫ్రీ వైఫై ఉంది, ఫోర్త్ దాంట్లో ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ని మీరు మాయం చేసేయచ్చు అనమాట. ఓకే, మరి మీకు ఏది కావాలో మళ్ళీ ఒకసారి తేల్చుకోండి. నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, ఆప్షన్ ఫ్రీ వైఫై ఫర్ ఎవర్, ఆహా అందరికీ వైఫైయే కావాలా. రాకేష్ ఫ్రమ్ ముంబై, ఫిఫ్త్ ఆప్షన్ టైం ఆగిపోవాలి కాజ్ ఐ నీడ్ మై చైల్డ్హుడ్ డేస్ బ్యాక్ అట. ఓకే, సో రాకేష్ మీరు చెప్పింది ఓకే, ఆప్షన్ టైం ఆపేసే ఆప్షన్ మన దగ్గర ఉంది, కానీ చైల్డ్హుడ్ డేస్ బ్యాక్ ఎలా వస్తాయి? ఓకే, నేనైతే చెప్పలేదే, ఇప్పుడున్న టైం మాత్రం ఆగిపోతుంది అంతే, అదనమాట మ్యాటర్. ఓకే, ఎనీవేస్ మీరు కూడా ఆలోచించాలి కొంచెం ఏం జరగబోతుంది అనేది. సిక్స్త్ ఆప్షన్, ఎందుకంటే మండే రోజు హాలిడే వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందుకని అంటూ పుట్టపాక నుంచి మిరియాలు తిరుమలయ్య ఆండాళ్ అక్షయ అండ్ అక్షర మెసేజ్ చేశారు. ఓకే, సాటర్డే సండేతో పాటు మండే కూడా హాలిడే వచ్చేస్తే ఓ పని అయిపోతుంది అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రీ వైఫై బటన్ అంటూ దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎందుకో కూడా చెప్పక్కర్లేదండి మాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ నేను పుట్టిన వెంటనే టైం ఆపేస్తాను, దానివల్ల వేరే ఆప్షన్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను టైం స్టాప్ బటన్ క్లిక్ చేస్తాను అంటున్నారు సంపత్ ఫ్రమ్ సుల్తానాబాద్. ఓకే, నాకు అర్థమైంది మీకు టైం బటన్ కావాలని, బట్ మీరు పుట్టిన వెంటనే టైం ఆపేస్తాను అన్నారు ఏమిటి, ఇదైతే అర్థం కాలేదు. మీరు పుట్టి చాలా కాలం అయి ఉంటుంది కదా ఇప్పటికీ, అచ్చో. అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ బుయ్యూర్, ఆప్షన్ ఫోర్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అలాంటప్పుడు ట్రాఫిక్ మాయమైపోవాలి మీతో పాటు అందరికీ కూడా, అంతే కదా. ఎనీవేస్, వంశీరాజ్ గుంటూరు నుంచి ఆప్షన్ ఫైవ్, టైం కాలం ఆపేస్తే ఈ ప్రపంచమే నా చేతుల్లో ఉంటుంది, అది కావాలి అనుకుంటే చేసేయచ్చు. ఓకే, ఏది కావాలనుకుంటున్నాను, ఏది కావాలంటే అది చేసేయచ్చు మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్. నెక్స్ట్ చెబా, నా పెద్దగూడెం నుంచి, ఎంత పెద్ద మెసేజో. ఫిఫ్త్ వన్ అంటూ టైంనే స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళతో ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు ఊరికే టైం అవుతుంది అవుతుంది అవుతుంది అని వెళ్తా అని ఊరికే అనకుండా టైంని ఏదో ఒక రకంగా ఆపేసేయచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు మేడం, ఇది చాలా రకాలుగా ఉంది అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ స్కూల్కి, ఓకే స్కూల్కి లేట్గా వెళ్ళొచ్చు, కాలేజ్కి లేట్గా వెళ్ళొచ్చు అని చెప్పి మెసేజ్ చేసి, చాలా పెద్ద ప్లానింగ్ ఏమైంది షబానా, అమ్మో వదిలేస్తే ఇంకా పెద్ద మెసేజ్ పెట్టేటట్టున్నారు. నాగయ్య జగ్గైపేట నుంచి ఆప్షన్ వన్ అంటున్నారు, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, వెరీ నైస్. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమా గారు, నిద్రపోయే బటన్ ఎంచుకుంటాను అంటున్నారు. అర్థమైపోయింది మీకు నిద్ర చాలా అవసరమని. అండ్ నేనైతే సేమ్, నిద్ర బటన్, ఎందుకంటే మనిషికి కావాల్సిన నిద్ర, సమయానికి లేవడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అంటే ఈ బటన్ ఉంటే కరెక్ట్ టైంకి నిద్ర వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్గా టైంకి లేస్తాం అంటారు, అంతే కదా, అర్థమైపోయింది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ప్రశాంతమైన నిద్ర కోరుకుంటాను, ఆకలి బాధలు అన్నీ మర్చిపోయేలా చేసేది నిద్రే కాబట్టి అంటూ వెంకటగిరి నుంచి సురేష్ కుమార్, శ్రీదేవి, వర్ష మెసేజ్ చేశారు. కోరుకుంటే సరిపోదండి, ఆప్షన్ టూ బ్రష్ చేయాలి మీరు బటన్. ఎనీవేస్, నెక్స్ట్ మై ఆప్షన్ ఫిఫ్త్ బటన్, ఎందుకంటే ప్రపంచానికి మనమే అమ్మబాబోయ్ దేవుడు అయిపోతాం కాబట్టి. మై నేమ్ విష్ణు, యాదగిరి గుట్ట నుంచి మెసేజ్. ఆహా, టైం నీ చేతిలో ఉంటే దేవుడు అయిపోతా అంటావు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఫిఫ్త్ ఆప్షన్, ఎందుకంటే టైం స్టాప్ చేసి పనులన్నీ చక్కగా చేసేసుకోవచ్చట. మీది కూడా పెద్ద ప్లానింగ్ ఏనండో. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫ్రీ వైఫై, అన్లిమిటెడ్గా సర్ఫింగ్ చేయొచ్చు, గేమింగ్, న్యూస్ అవన్నీ కూడా విజయవాడ ఆకాశవాణి నిరంతరంగా ఏ విరామం లేకుండా వినొచ్చు అంటున్నారు పిఎస్ రంగారావు, పెస్తాంబరం చెన్నై నుంచి. కొట్టారండి మీరు, మార్క్స్ కొట్టేశారు అసలు. ఎనీవేస్, నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్, అనుకున్నా ఇప్పుడే రాలేదేంటా అని. హాయ్ మురళి గారు. సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి అనమాట, తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. త్రీ అంటే మనకి ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ కావాలి మేడం, బాగా రీల్స్ చూసుకుంటాను
అలాగే 2:30కి వచ్చే సందడి సందడి ప్రోగ్రామ్, మీరు చెప్పే క్వశ్చన్కి ఆన్సర్స్ వెతకడానికి కూడా వైఫై ఉండాలి కదా మేడం అట. ఆహా, నాకే వేసావా, వెరీ నైస్. నెక్స్ట్ జాండ్రిపేట్ నుంచి సజ్జా లీలా.

బతికేయచ్చట తింటూ. ఆహా, నెక్స్ట్, మరి ఫుడ్తో సమస్య వస్తుందే అన్లిమిటెడ్ ఫుడ్తో, ఏమంటారు? మ్యామ్, ట్రాఫిక్ ఉండకూడదండి, ఎందుకంటే నాయిస్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో మీకు కావాల్సిన బటన్, ఫోర్త్ బటన్ అనమాట. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, నమస్తే ఆర్జే శృతి మేడం, నమస్తే. వన్ బటన్ ఓన్లీ అనే కండిషన్ లేకపోతే అవసరాన్ని బట్టి బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అరుమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం. మీరు కూడా బాగా ఆలోచించారండి. నెక్స్ట్ వేదాంతం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. పవర్ బాక్స్ లాస్ట్ థర్డ్ ఆప్షన్ కోరుకుంటా, ఎందుకంటే వైఫై ఆప్షన్ కోరుకుంటూ, ఎందుకంటే స్పీడ్గా అబ్బా మీకు ఆన్సర్ చేసి టైప్ చేసి పంపచ్చు, ఎంతో చక్కగా. ఇది నా ఒపీనియన్ శృతిజీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి, హాయ్ శృతి గారు, హాయ్ అంటూ ఆప్షన్ 3 మెసేజ్ చేశారు అనమాట. ఓకే, ఫ్రీ వైఫై. చాలామందికి వైఫై కావాలండి, ఇప్పుడే అర్థమైంది నాకు. అండ్ రంగులు శ్రీనివాస్ గౌడ్ నందిపేట నుంచి, సందీప్, సౌమ్య, ఇందిర కూడా వీళ్ళందరూ కలిసి నిద్ర బటన్ కావాలి అంటున్నారు. ఓకే, పవర్ బాక్స్లో నిద్ర ఆప్షన్. పార్థ సారథి సిద్దిపేట నుంచి, నిద్ర. ఆహా, చాలామంది వైఫై అండ్ నిద్ర వీటికి ఎక్కువ, అండ్ ఆల్సో టైం వీటికే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేశారు. హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ చాలా బాగుంది. నాకైతే 1 నచ్చింది, రోజు వంట చేసి చేసి చేసి చిరాగ్గా ఉంది, అందుకని వంట చేసే పని లేకుండా హ్యాపీగా అన్లిమిటెడ్ ఫుడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేస్తుందనా. వెరీ నైస్. దొడదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాసరావు మెసేజ్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ అయితే మనకి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, టైం అండి, టైం బటన్ కావాలి మాకు, టైం ఆపేసే ఆప్షన్ కావాలి అంటున్నారు పవర్ బాక్స్లోంచి. వెరీ నైస్. నెక్స్ట్ శృతి గారు, ఇవన్నీ ఇస్తాయి ఫ్రీగానా, ఏంటిది? గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. పవర్ బాక్స్ అయితే ఫ్రీగానే వచ్చిందండి, మీరు అడిగి తింటే మరి నాకు అర్థం కాలేదు. సపోజ్ మీకు పవర్ బాక్స్ దొరికితే అనేది నా క్వశ్చన్ అనమాట. హాయ్ శృతి, ఒక పాట. అరే రే మురళి గారు, మీరు అక్కడే ఆగిపోండి, అసలు అంతే ఆగిపోండి ఎప్పటికీ. అండ్ నెక్స్ట్ 5th బటన్, మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నొక్కుతానండి అంటూ రాజు ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. టైం ఆప్, పెళ్ళా ఊరు వెళ్తే సినిమానా? అచ్చో. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, సైకిల్ తొక్కడం వల్ల, వ్యాయామం వల్ల నిద్ర చాలా బాగా వస్తుంది. నడక, ఏమిటిది ఆప్షన్స్లో ఇది ఎక్కడ లేదే, ఏమిటో మరి మీరు. ఓకే, నిద్ర కావాల్సిన వాళ్ళకి మీరు ఇప్పుడు క్లూ ఇచ్చారనమాట, వాళ్ళకి టిప్ ఇచ్చారా? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ 3 ఆప్షన్ నొక్కుతాను, ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ కావాలి నాకు అంటూ చిలక నారాయణ, అనసూయమ్మ, జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఎప్పుడు నెట్వర్క్ ఉంటుంది కాబట్టి రేడియో ప్రోగ్రామ్స్ యాప్లో హ్యాపీగా ఎప్పుడు వినొచ్చు అంటున్నారు. వెరీ నైస్. ఓకే, సో మరి మొత్తానికి ఆప్షన్స్ బాగున్నాయి అందరివి కూడా. సో ఎవరు కూడా అసలు ఏది వదలలేదు, అన్నింటినీ చెప్పారు. యాక్చువల్లీ మండే హాలిడే కూడా చెప్పారు, ఇంకా ఆప్షన్స్ ఇచ్చినా అవన్నీ కూడా చెప్తారేమో. బ్యూటిఫుల్, లవ్లీ పార్టిసిపేషన్ యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే ఇవాళ కూడా. అండ్ ఇదే కంటిన్యూ చేయండి రేపు కూడా, బికాజ్ రేపు కూడా నేను సందడే సందడిలో ఇంతకెవరో అడిగారు కదా శృతి పార్ట్2 అని, సో పార్ట్2 రేపు కూడా ఉందన్నమాట, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్గా 4:02 మళ్ళీ వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దాదాపు 40కి పైగా అజెండా అంశాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై కీలక చర్చ జరగనుంది. భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ది, శుద్ద ఇంధన ప్రాజెక్టులు, మౌలిక వసతుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. తమ కాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. రాష్టంలో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డు కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఆన్లైన్లో శ్రీవాణి టికెట్ల బుకింగ్లో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ఇకపై లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రాంలోకి అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు థర్స్డే కాబట్టి స్పెషల్ ఏంటంటే డైరెక్టర్ స్పెషల్. సో మరి ఈరోజు బోయపాటి శ్రీను గారి మూవీస్ నుంచి లవ్లీ సాంగ్స్ మీకోసం అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ భద్ర సినిమా నుంచి మల్లికార్జున అండ్ సుమంగళి పాడిన పాట ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ సిరివెన్లు గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సింహా సినిమా నుంచి మను అండ్ శ్రావణ్ భార్గవి పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు చంద్రబోస్ గారు లిరిక్. సో మరి 4:15 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్లో టైం అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్లో. సో నెక్స్ట్ సాంగ్ మీకోసం వేణు అండ్ సునీత పాడిన పాట ప్లే చేస్తున్నాను, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, చంద్రబోస్ గారి లిరిక్. తులసి సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అఖండ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 4:24 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా బోయపాటి శ్రీను గారు మూవీస్ నుంచి లవ్లీ సాంగ్స్ అయితే వింటున్నారు. మరి నెక్స్ట్ వినయ్ విధేయ రామ మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఎన్ రెనీనా రెడ్డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3.
1: Oh baby, you are so beautiful, full. No okay until let's just chill, chill. Ni kallalone unde munta kall, kall. Ni vallave ee vampu.

0: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: స్కంద సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇది శ్రీరామ్ అండ్ సంజన పడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 4:33 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్, మన వివిధ టైం. సో మరి ఈ రోజు వివిధలో బోయపాటి శ్రీను గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్లో జుబియన్ నట్యాల్ అండ్ సమీర భరద్వాజ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి గారి లిరిక్ సరే నోడు సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో సర్వేపల్లి సిస్టర్స్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అఖండ 2 మూవీ నుంచి 441 క్రాస్ అప్ 13 సెకండ్స్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ మీకోసం లెజెండ్ సినిమా నుంచి నరేంద్ర అండ్ రీటా పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామజోగే శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఎస్, తులసి మూవీ నుంచి అయితే సాంగ్ అయితే వినేశారు. మరి బ్యూటిఫుల్ సాంగ్ సాగర్ అండ్ చిత్ర గారు పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్. లవ్లీ సాంగ్ మరి రాసింది రామజోగే శాస్త్రి గారు అనమాట. సో భాస్కర్ భట్ల రవికుమార్ గారు, ఐమ్ వెరీ సారీ. సో రైట్ నా 4:50 అయిపోయింది. సో మరి వెనిలా ప్రోగ్రామ్తో ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు. దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసి టైం అయిపోయింది. అండ్ రేపు ఎగ్జాక్ట్గా 11 o'clock సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అర్ధజ్ఞానం కన్నా అజ్ఞానమే మిన్న, హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ అనే అలెగ్జాండర్ పోప్ కోట్ మనందరికీ తెలిసిందే. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కానీ బయటపట్టని తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యన దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెట్టిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహము తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతున్నది తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీయందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీయందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా గాని ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించు.

0: వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్ నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు, అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం మన స్టడీస్లో, స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్కి గల కారణాలు చెప్తాం. ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేసామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు, ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసి పరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్లో దొరుకుతుంది, మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారా తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూస్తే అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యు హావ్ టు డూ ఇస్ వై ఎమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా, పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్. బ్లాక్ దెమ్ సడన్లీ. వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికం అవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ విచ్ ఇస్ ఫేక్. అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయకండి, అవాయిడ్ దట్ అండ్ స్టాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డేంజర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా ప్రోగ్రామ్ టు గివ్ యూ మోర్ ఇన్సైట్స్ అండ్ టు షెడ్ లైట్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ పేర్కొంది. గాజాలో తక్షణమే సీజ్ ఫైర్ అమలుతో పాటు ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ సమావేశం 2 రోజుల పాటు సాగనుంది. విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ కేసులపై ప్రత్యేక బృందం నియమించాలని నిర్ణయించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సాగునీటి కాల్వలు, రోడ్ల విస్తరణపై రాష్ట మంత్రి మండలి చర్చించింది. పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని రోజుల పాటు మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేస్తూ రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారానికో రోజు నో వెహికల్ డే, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిల్ వినియోగించాలని నిర్ణయించింది. జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగ్స్ వర్చువల్ గానే నిర్వహించాలని, కార్యాలయానికి రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు సకాలంలో రాకపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానందను ముఖ్యమంత్రి ఆదేశించారు. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. 3వ దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పై భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు, ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓ, బీఎల్ఏలు డోర్ టు డోర్ సందర్శించి వివరాలు సేకరిస్తారు. తెలంగాణలో జులై 31, ఏపీలో జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. పీఎం సూర్యగారి పథకం అమల్లో స్పష్టమైన పురోగతి కనిపించాల్సిందేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ పథకాల అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. రాగల 2 రోజుల్లో రాష్టంలో ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

స్టూడియోల సమయం చూస్తే 5:28 దాటి 42 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై గీత గాతలు వింటున్నారు విత్ యువరాజ్ చిన్న బాబు. కార్యక్రమం ఇప్పుడు వినపత్రం పెట్టచ్చు అన్న ఎక్స్ప్రెస్ ఈ చిత్ర రెసిపీ బాలసుబ్రహ్మణ్యం జరిత గాంధీ ఆలపించిన పాట.

మీరంతా టీమ్ న్యూస్ వింటున్నారు, వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పెద్ద గీత్ గాథ చల్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్న బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆజ్ కా గుండా రాజ్, చిత్రానికి కుమార్ సాను, ఆల్ కా అగ్ని కల్పించిన పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకారం

తెలిపింది. శుద్ద ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శుద్ద ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలిపేలా కేబినెట్ చర్యలు తీసుకుంది. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. జిల్లా పర్యటనలో ఖర్చులతో పాటు విదేశ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూడో దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పై భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు, ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 తేదీ వరకు బీఎల్ఓ, బీఎల్ఏలు డోర్ టు డోర్ సందర్శించి వివరాలు సేకరిస్తారు. తెలంగాణలో జూలై 31, ఆంధ్రప్రదేశ్లో జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేబినెట్ సమావేశాలకు ఆలస్యంగా వచ్చే కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పెంచక తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీ సిరసపల్లి గ్రామంలో స్థాపించబడనున్న రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటుండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,947 పాయింట్ల వద్ద ప్రారంభమై 75,681 గరిష్టానికి చేరింది. చివరకు 789 పాయింట్ల లాభంతో 75,398 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 277 పాయింట్లు పెరిగి 23,689 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: స్టూడియోలో సమయం చేస్తే 6:04 దాటి 2 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కృష్ణాతీరంలో మన కృష్ణా జిల్లాలో జన్మించిన ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి భారతదేశ జాతీయ పతాక రూపకర్తైన శ్రీ పింగళి వెంకయ్య గారి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుందాం. అంతకంటే ముందు నారీ నారీ నడమురారి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీ సలాల్పించిన శ్రీ వినల గీతం విందాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సమయం చూస్తే 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో, బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజు తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాము. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ద విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమిపూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3వ దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2020

0: 26 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్, సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీ సిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత్.

అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన ఆత్రేయ గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 6:24 దాటి 45 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం. వింటున్నారు విత్వరాజు చిన్నబాబు. కృష్ణా తీరంలోని స్వతంత్ర సమర యోధులు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త అయినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో హనుమంతురాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు వెంకయ్య గారు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య చల్లపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత విద్య మచిలీపట్నంలో హిందూ ఉన్నత పాఠశాలలో సాగింది. పంతొమ్మిది ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2వ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మన వెంకయ్య గారు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు కొండవీటి దొంగ ఈ చిత్రం నుంచి పాటు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి గీతం.

0: మలపుల గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్నా కలయో నిజమో, కొలిముద్దు జాబు రాశా చెవికే.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 6:33 దాటి 48 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. కృష్ణా తీరం వింటున్నారు విత్వరాజి చిన్నబాబు. కృష్ణా తీరంలో పింగళి వెంకయ్య గారి జీవిత విషయాలను కొన్నింటిని తెలుసుకుంటున్నాం. 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు వెంకయ్య గారు. వందే మాతరం, హోం రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు మన వెంకయ్య గారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరు మద్రాసులో రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం బళ్ళారిలో ప్లేగు అధికారిగా పనిచేశారు వెంకయ్య గారు. వారిలో ఉన్నటువంటి దేశభక్తి అతనిని ఎంతో కాలం ఉద్యోగం చేయలేదు. అంటే ఆ దేశభక్తి మూలన ఆ ఉద్యోగాలను చేయడానికి ఇష్టపడలేదు. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జగన్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విందాం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం వింటున్నారు విత్యురార్జే చిన్నబాబు. కృష్ణా తీరంలో మన పింగళి వెంకయ్య గారి గురించి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. 1921 అఖిల భారత సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ గారు వెంకయ్య గారిని పిలిపించి కాషాయం ఆకుపచ్చ రంగులు కలిసినటువంటి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరారట. మహాత్మా గాంధీడు చూపించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య గారు. అనంతరం వచ్చినటువంటి ఆలోచనల మేరకు సత్యం అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి తెలుపు రంగులు కూడా ఉండాలని గాంధీజీ గారు అభిప్రాయపడ్డారట. అప్పుడు వెంకయ్య గారు అదనంగా తెలుపు రంగును కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని మన దేశానికి ప్రసాదించారు.

స్టూడియోలో సమయం చూస్తే 6:44 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై. కృష్ణా తీరం వింటున్నారు విత్యువరాజీ చిన్నబాబు. పెంగళి వెంకయ్య గారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. భారత జాతీయ పతాక రూపకర్త, స్వతంత్ర సమరయోధుడు పెంగళి వెంకయ్య గారు. వారికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. జాతీయ జెండాను రూపకర్త, భారతదేశానికి స్వతంత్రం ప్రతిపత్తిని సూచించే జాతీయ జెండాను రూపొందించిన ఘనత వీరిదే. 1921 విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన తయారు చేసిన జెండా నమూనాను మహాత్మాగాంధీకి సమర్పించారు. గాంధీజీ గారి సూచన మేరకే జెండాలోని తెల్లటి రంగును అలానే చరకాను చేర్చి ఆయన ప్రస్తుత జెండాకున్న ప్రాథమిక రూపకల్పన చేశారు మన వెంకయ్య గారు. అంతేకాదండోయ్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కేవలం స్వతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, భూగర్భ శాస్త్రవేత్త, రైతు, విద్యావేత్త. మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. వీరు జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలరట. ఆ దేశ సంస్కృతిపై ఆయనకున్న అవగాహన పట్ల ఆయనను ప్రజలు ఆత్మీయంగా జపాన్ వెంకయ్య గారు అని పిలిచేవారట. దేశం కోసం ఎంతో సేవ చేసినప్పటికీ ఆయన తన చివరి రోజుల్లో పేదరికంలో గడిపారట. కానీ దేశభక్తిని మాత్రం విడలేదట.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపై చర్చించింది. కర్నూలు విమానాశ్రయం పీపీపీ మోడల్లో అభివృద్ది ప్రతిపాదన చర్చకు వచ్చింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాటుపై చర్చించింది. సాగునీటి కాలువల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యా ప్రవేశాలకు నిర్వహించే

ఏపీ పీజీఈ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీఈ సెట్లో 2026లో 93.29% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మూడో దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పై భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరించనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు, ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓ, బీఎల్ఏలు డోర్ టు డోర్ సందర్శించి వివరాలు సేకరిస్తారు. తెలంగాణలో జులై 31, ఆంధ్రప్రదేశ్లో జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,947 పాయింట్ల వద్ద ప్రారంభమై 75,681 గరిష్టానికి చేరింది. చివరకు 789 పాయింట్ల లాభంతో 75,398 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 277 పాయింట్లు పెరిగి 23,689 వద్ద ముగిసింది. ఐపీఎల్ 2026 క్రికెట్ మ్యాచ్లలో భాగంగా ఈరోజు ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కేరళం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడి సతీష్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో కేరళం ముఖ్యమంత్రిగా సతీష్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

0: రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్టూడియోల సమయం చూస్తే 7:15 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మనసును మనసు

ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందుకంటే ముందు నేను ఒక చిన్న ప్రశ్న, మరి ఈ ప్రశ్నకి సమాధానం 0866244214 నెంబర్కు వాట్సాప్ చేయాలి. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అమ్మగారి, మన అమ్మగారి చెల్లి కూతురు కొడుకు ఒకళ్ళ అమ్మమ్మ, మనకేమవుతుంది? మన అమ్మగారి యొక్క చెల్లి కూతురు కొడుకు యొక్క అమ్మమ్మ గారు, మనకేమవుతుంది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662414 నెంబర్కి వాట్సాప్ చేయండి. స్త్రీ మాత్రం అర్థం కాలేదు కదా, మన యొక్క మన అమ్మగారి చెల్లి కూతురు కొడుకు యొక్క అమ్మమ్మ గారు మనకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 0662414 నెంబర్కి వాట్సాప్ చేయండి. మన శంకర్ వరప్రసాద్ ఈ స్థితిలో నుంచి పాట విందాం.

మన అమ్మగారి చెల్లి కూతురి కొడుకు వాళ్ళ అమ్మమ్మ గారు మనకేమవుతుందో అని అడిగాను. మన ఫ్రెండ్స్ పంపించారండి, ఎవరెవరో చూద్దాం. ఎవరు ఎవరు? భాస్కర్ పేడన. ఓ, రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు. గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు, జవాబు. ఓ, రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు ఆత్మకొండ నుంచి ఆదిశేషు.

కేశవరావు. గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత ఎవరు? గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్. రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడిన సుగంధ రకాల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ చిన్నబాబు గారు, బాగున్నారా, ఎలా ఉన్నారు అంటూ పంపించారు శశిరేఖ. హాయ్ చిన్నబాబు గారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు. రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఇంకిద్దరు పంపించారండి. ఓకే, అపరంజీ తిరుపతి, తిరుపతి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? పని సత్యశ్రీ తెనాలి, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి వారు, శ్రీహరి పంపించారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఏమవుతుందండి? పిన్నే అవుతుంది కదా. మనసును మనసే కార్యక్రమం ఏమిటన్నారు విత్యూ రాయర్ జయ చిన్నబాబు. మరి కార్యక్రమంలో మరో ప్రశ్న. మన శరీరం అంతా కూడా రక్తం ఉంటుంది, శరీరం లోపల కూడా. మరి రక్తమే జీవనాధారం కదా. మన శరీరంలో రక్తం లేనటువంటి భాగం ఒకటి ఉందండి, అదేమిటి తెలిసిపోయిందా? 0862 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. మన శరీర భాగంలోనే రక్తం లేనటువంటి ప్రాంతం ఉంటుంది, అది ఎక్కడ, అదేమిటో తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి 0862 4111 ఈ నెంబర్కు. పాలంపల్లి ఆలగడ్డ నందలజల నుంచి పంపించారు. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, వెల్కమ్ టు మనసులో మనసే ప్రోగ్రామ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. దస్తగిరి సంజయ్ గారు, నాకు అసలే వేడికి గొంతు బొంగురిపోయిందండి, నేను జూనియర్ సాయి కుమార్ని కాదు చిన్నబాబుని, రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే చిన్నబాబు గారు, శుభ సాయంత్రం అంటూ పంపించారు. నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నిహాస్, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మన శరీరంలో రక్తం లేనటువంటి భాగం ఒకటి ఉంది, అదేమిటో తెలిసిపోతే వెంటనే 0662 4111 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే వెంటనే వివిధ భారతి FM 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 34 సెకన్లు. యడ్ల వెంకటరెడ్డి గారు లకవర నుంచి రైట్ ఆన్సర్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు, ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత దస్తీర్ సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, వేటపాలెం రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు గుంటూరు నుంచి పంపించారండి, వీ పేరు వంశీ గారు, వంశీ రాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పేరు మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి పంపించారు వీరు. తర్వాత భాస్కర్ పెడన రైట్ ఆన్సర్, అప్పాలరాజు గారు పెడన చౌకరణ రకాల నుంచి హాయ్ చిరుబాబు గారు ఈరోజు భోజనం కట్. మీ పాటలకి డాన్స్ తోడైతే ఇక మామూలుగా ఉండదు, కాస్త మీరు డాన్స్ చేయాలంటే కొంచెం భోజనం చేయాలి, అప్పలరాజు గారు. తర్వాత ఎవరు పంపించారు, పాలం పోలయాలగడ్డ నిందలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఆయ చిరుబాబు గారు అంటూ పంపించారు. పాపారావు టీ నరసాపురం నుంచి రైట్ ఆన్సర్, మామ జీరదని శ్రీమారి జీరద రైట్ ఆన్సర్ పంపించారు. రోమడి నుంచి గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు అంటూ పంపించారు. ఎవరు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, గోపాలకృష్ణ యమలకూరు నుంచి విజయవాడ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, తిరుపతి నుంచి పంపించారండి అగస్త్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ మురారి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మహమ్మద్ ఎనాయతుల్లా భవానీపేట రైట్ ఆన్సర్, కామారెడ్డి నుంచి పంపించారు వీరు. నెక్స్ట్ ఎవరు, హాయ్ గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు, విఫం వివేద్ భారతికి, దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ, ఎస్ మధుర నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిరుబాబు గారు అంటూ ఆర్స శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్టీసీ కళ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, అసీనా గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. అసలైతే మన శరీరంలోని రక్తం లేనటువంటి భాగాలు కార్నియా గోర్లు.

మనసులు మనసే కార్యక్రమం ఏంటన్నారు విద్యుర్ ఆర్జే చిన్నబాబు. చిన్నబాబు అడిగే సరదా ప్రశ్నలకు జవాబు పంపించాలండి 0662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. సరదాగా ఒక ప్రశ్న, పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏమిటది? మరోసారి, పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఉంటుందట, ఏమిటది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662414 నంబర్కు వాట్సాప్ చేయండి.

అనుసరమంటున్నారు విద్యుర్ ఆర్జే చిన్నబాబు స్టూడియోలో సామ్యం చేస్తే 7:36 దాటి 23 సెకన్లు. పొట్టలు వేలు నెత్తి మీద రాయి, వావ్ సూపర్ రైట్ ఆన్సర్ చాలా మంది పంపించారు. అందరికి తెలిసిపోయిన ప్రశ్న అనుకుంటా, మన ఆర్జెస్ అడిగే ఉన్నారు అనుకుంటా. ఎడ్ల వెంకటరెడ్డి గారు అక్కడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్, తర్వాత ఎవరు గుంటూరు నుంచి పంపించారండి పేరు గుంటూరు నుంచి ఆన్సర్ అంటూ, ఎస్ శ్రీధర్ హసీనా రైట్ ఆన్సర్ పంపించారు, దస్తగిర్ సంధ్య ప్రొద్దుటూరు రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, పాలంపాలే ఆలగడ్డ నిందల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్, మహమ్మద్ దినైతుల భవానీపేట కామారెడ్డి రైట్ ఆన్సర్, భాస్కర్ పెన్న రైట్ ఆన్సర్, మహమ్మద్ జనదిన స్నేహభావన రైట్ ఆన్సర్ పంపించారు, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్, గోపాలకృష్ణ యనమలకుదురు నుంచి విజయవాడ రైట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ పత్రిక నుంచి మరారి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, గుడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రత్నం లేని అవునా ఏంటది నందిగామా నుంచి పంపించారు వీరు. నెక్స్ట్ సి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్ తిరగలియట అబ్బా నల్లపాడు నుంచి ఎంఎంఎస్ నివాస్ తిరగలి. తిరగలి ఏముంది పొట్టలు వేలంటే, ఆహా తిరగల మధ్యలో ఒక ఐ మీన్ ఏదో ఉంటుంది కదా కర్ర, మరి నెత్తి మీద రాయకుండా ఉంది చెప్తాను ఆగండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. పొట్టల వేలంటే వేలంటే ఉంగరం, ఉంగరం అంటే నెత్తి మీద రాయి ఉంటుంది కదా, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. టీవీకి మధ్యలో ఏముంటుంది కదా, టీవీకి మధ్యలో ఏముంటుంది, చాలా మంది ఆర్జెస్ అడిగారు, చాలా సింపుల్ క్వశ్చన్, టీవీకి మధ్యలో ఏముంటుంది, ఆన్సర్ తెలిసిపోతే 0662414 నెంబర్కి వాట్సాప్ చేయండి. చేతిళ్ళు రామ్ బిర్యాలి ఆల్పించిన పాట

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: టీవీ యు మీన్ టెలివిజన్ సెట్ అనుకుంటున్నారా? చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. మరి గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, ఆత్మ గారు, శిశు గారు, వంగా వంటి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి. టీవీ మధ్యలో ఏముంటుంది అనే దానికి రైట్ ఆన్సర్ పంపించారు ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్, అప్పాలరాజు గారు పెట్టిన జోగనంద్రగారి నుంచి బో రైట్ ఆన్సర్. ఆల్రెడీ మన ఆర్జెస్ అడిగి ఉంటారు అనుకుంటా. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనేదల భావనిపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత డోగిపర్ నుంచి పంపించారు గోపాలరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, మురళీకృష్ణ ఫ్రమ్ ముసునూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. జయంతి ఎస్ మై ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, ఆయ్ సార్ అంటూ రైట్ ఆన్సర్. సివి శ్రీనివాసరావు శ్రీనివాస్ రెడ్డి గారు పొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కడప నుంచి మామూలు జరిందని శ్రీమోహన్ జరిందని పంపించారు రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆలగడ్డ నందిన పంపించారు రైట్ ఆన్సర్. స్పీడ్కి పోతుంది. వంశీరాజు గారు పంపించారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ మురహారి యశోదా జానకి రాజు రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు రైట్ ఆన్సర్ వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ శివప్రియ ఫ్రమ్ తిరుపతి. నెక్స్ట్ గంగళూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోపాలకృష్ణ ఎనమల కుదురు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అప్పుడప్పుడు ఇటువంటి పాటలు వినిపిస్తే పండగే డీజే తిల్లోన రైట్ ఆన్సర్ పంపించారు రామానగరపుడు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి అంటే టియువి అక్షరాలు, టీవీకి మధ్యలో యు ఉంటుందన్నమాట. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మన ప్రియ రేడియో ఛానల్ ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారు రేడియో వచ్చినటువంటి పాటలు, నేపథ్య గాయని గాయకుల యొక్క గళాలు ఎంత చక్కగా ఇలా క్యాచ్ చేస్తారు అంటే గుర్తుపట్టేస్తారు. అప్పటి రోజుల్లో పాత సినిమాలలో ఒక చిత్రానికి ఆ యుగళగీతాలు పాడేటటువంటి ఇద్దరు మాత్రమే పాడేవారు. ఇప్పుడు ఒక చిత్రానికి చాలామంది పాడుతున్నారు. నేనైతే పాత సినిమాలోని పాటే వినిపిస్తాను, అలనాటి గాయని గాయకుల గళాలనే వినిపిస్తాను, వారిని గుర్తించాలంతే. చాలా సింపుల్, మీరు చాలా వినే ఉంటారు నాకు తెలిసి. నేను వినిపించబోయేటటువంటి పాట, ఆ పాట పాడిన సింగర్స్ ఎవరో చెప్పాలి. జాగ్రత్తగా వినండో.
3: చిలకమ్మకు కోపం వచ్చింది, చిక్కకుండ ఎగిరిపోతుంది, ఉప్పు ఎర్రబడ్డది, పోతి ముడుచుకున్నది, బొగ్గ మీద మునుపేమో తగ్గకున్నది.

శ్రోతలకి కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరు పంపించలేదు, కానూరు తాతారావు గారు ఒక్క పేరు మాత్రం రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం సూపర్ అండి, రెండు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చే పంపించారు ఇద్దరు కూడా, మేల్ సింగర్ ఫీమేల్ సింగర్. రామానుడు బాలసుబ్రహ్మణ్యం గారు తెలియదు నాకు తెలియదు అన్నారు. అప్పలు రాజు గారు పెట్టిన జగనందన కాల నుంచి నందమూరి రాజా వసంత రాంగ్ కాదు, జాగ్రత్తగా ఆలోచించండి. అప్పలు రాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ప్రహరీ యశోద జానకి రాజు గారు టైప్ చేస్తున్నారు, బాలు సుశీలట అబ్బా కాదు వారి వాయిస్లు ఎక్కడ. చిరుమూర్తి గారు మీరు అడిగిన ప్రశ్న సమాధానం ప్రకాశ్రావు సుశీల అబ్బా నో ఉమెన్ అండ్ మహమ్మద్ జరిదిన స్నేహపాన జరిదిన ప్రకాశ్రావు సుశీలట మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్ద మస్తానరావు కాదు. తర్వాత ఎవరు శ్రీనివాసరెడ్డి గారు పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రమేష్ అంటున్నారు. ఓ ఒక పేరు రైట్ అయిపోయింపారు సూపర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ప్రకాశ్రావు సుశీల మురహరి యశోద జానగిరి రాజు కాదు. నెక్స్ట్ ప్రకాశ్రావు సుశీల దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి కడప కాదు, వీరు మాత్రమే పంపించారు. చిలకమ్మకు కోపం వచ్చింది నో, ఇక్కడ శ్రోతలకు కోపం వచ్చింది నా మీద. ఆన్సర్స్ ఏంటో రివీల్ చేసేస్తాను, జాగ్రత్తగా వినండి. సీతాపతి సంసారం చూడడానికి ఆలపించినటువంటి సింగర్స్ గురించి నేను అడిగాను. జియానంద్ లతారాణి కొసరాజ్ గీతం, ఇది 1978లో వచ్చినటువంటి పాత సినిమానే. రైట్ ఆన్సర్ ఒక్కరు మాత్రమే పంపించారు, ఇంకెవరు ఒక్కొక్క పేరు మాత్రమే పంపించారు. ఇద్దరు పంపిస్తే బాగుండేది కదా, నేను జవాబు రివీల్ చేసిన తర్వాత కూడా పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాటి గుంటూరు నుంచి సుశీల ఆనంద్ అంటున్నారు. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, సుశీల రమేష్ అంటున్నారు. కాదు కదా చెప్పేశాను కదా, సీతాపతి సంసారం చిత్రం నుంచి ఆనంద్ గారు లత రాణి గారు ఆలపించినటువంటి పాట. ఇది 1978లో విడుదలైనటువంటి చిత్రం సీతాపతి సంసారం. ఈ చిత్రం నుంచి పాట వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:58 దాటి 58 సెకండ్లు. మనసును మనసు ఏమింటున్నారు విద్యురాజు ఇచ్చిన బాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జీకేకి సంబంధించిన ప్రశ్న చివరిగా అడుగుదాము, ఏమి చెప్తారో చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విజయవంతం

గుండె మార్పిడి చేసినటువంటి డాక్టర్ ఎవరు? డాక్టర్ని దేవుడితో సమానం అనుకుంటాం, ఎందుకంటే మనకున్న రుగ్మతని తొలగిస్తారు, ఆనందింపజేస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా గుండె మార్పిడి చేసినటువంటి డాక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662421 నంబర్కు వాట్సాప్ చేయండి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ డిఫెన్స్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో 650 ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు కావడం విశేషం. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖలపై ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 104,345 కోట్ల రూపాయలుగా ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 110,643 కోట్ల రూపాయలుగా నమోదైందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి 10,300 కోట్లు, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 11,047 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. పర్యాటక రంగంలో భారత్ అమెరికా బంధం బలోపేతమవుతుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రితో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈసీఐ నెట్పై చీఫ్ ఎలక్షన్ అధికారులు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల కోసం భారత ఎన్నికల సంఘం త్వరలో సింగిల్ పాయింట్ యాప్ను ప్రారంభించనుంది. ఉన్నత విద్య ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు రేపటి నుంచి జూన్14 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ బోర్డు పరిధిలో 1,420 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా ఎక్స్ సర్వీస్మెన్ను అదనంగా 1,115 పోస్టులు ఉన్నాయి. 10th ఐటీఐ డిప్లొమా పాస్ అయి 18 నుండి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. వివరాలకు సంబంధిత వెబ్సైట్ indianrailways.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చేసేందుకు సిద్దంగా ఉన్నామని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. స్వచ్చాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డు కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీఎన్ శివనాథ్, శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరతో కలిసి ఈరోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

స్టూడియోలో సమయం చేస్తే 8:04:20 మనసును మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది కదా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విజయవంతమైన గుండె మార్పిడి చేసినటువంటి డాక్టర్ ఎవరు? నరసింహారెడ్డి మాధవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెట్టిన జోగర్ధనగల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంజయ్ గారు పొద్దుటూరు కడప రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, ఆయ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారండి వీరు. సివి శ్రీనివాస రెడ్డి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, బో సూపర్ డీటెయిల్గా పంపించారు, పాలెం పోలే యలగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు ఎవరు తిరుపతి నుంచి పంపించారు, అపర్ణాజీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనితిల భావనిపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. మహమ్మద్ జనిదిన స్నేహపాని జనిదిన రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. ఆయసారు బాగున్నారంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. పేరు పేరు పేరు పేరు ఎక్కడ సత్ తినపల్లి సాయి వెంకటేష్ పంపించారు. హాయ్ సార్ బాగున్నారా అంటూ. బాగున్నాను, మీరెలా ఉన్నారు? నిజామాబాద్ బొమ్మిడి నుంచి మహమ్మద్ జయంతిని, సేహాబాదు జయంతి నుంచి రైట్ ఆన్సర్. మొహరే యశోద జానకి రాజు వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్. ఆయ్ గుంటూరు నుంచి పంపించారండి వీరు. జగ్వియట జేజీవిఐ రైట్ ఆన్సర్ పంపించారు. వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏంటి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతమైనటువంటి గుండె మార్పిడి చేసిన డాక్టర్ వేణుగోపాల్ గారు ఇదన్నమాట. మనసు మనసు అయితే మీకు మిమ్మల్ని అందరిని ఆలరించింది. స్టూడియోలో సమయం చూస్తే 8:06:23 అయిపోయింది. డియట్ డియట్ ఈ కార్యక్రమంలో యుగల గీతాలు విందాం. అద్భుతమైనటువంటి పాటలు తేనె మనసుల చిత్రం నుంచి పాట విందాం. రాజ్ సీతారాం సుశీల ఆలపించిన వేటూరి గీతం.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్టూడియోలో సమయం చూస్తే 8:13:45. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 MHz పై. డ్యూయెట్ డ్యూయెట్ వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కోలి నెంబర్ 1 చిత్రానికి, ప్రేమ పౌరాణిక చిత్రానికి, ఈ రెండు చిత్రాల నుంచి సుబ్రహ్మణ్యం చిత్రాలు ఇచ్చిన పాటలు విందాం.

మానసములొకటై ఆలపించే పాటలలో చిలిమి పెరిగి నిలుచును ప్రేమ.

స్వేచ్ఛ విలసిల్లే ప్రేమరాగాల బాటలలో విరిసే తలపి నిలుచును హాయ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: వీణ వేణువైన సరిగమ విన్నావా?
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
7: స్టూడియోల సమయం చూస్తే 8:30 మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
8: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగు

0: ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులున్నారు. అంతకుముందు భారత్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: Many countries face challenges on energy, food, fertilizer and health security as also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామండయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ మూడో దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు, ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16-18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక ఎంఎస్వి హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
2: An Indian dhow, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి

0: మంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణనష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణనష్టం నుండి 0 ప్రాణనష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northeast and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మరణ మృదంగం చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం పిసిజలాల్ పిసిపి పాట విన్నారు. సమయం చూస్తే 8:44 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై డ్యూ టు డ్యూ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతి మృత్యం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట.

యముడికి మొగుడు చిత్రాన్ని కసిపి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. డ్యూయట్ డ్యూయట్ కార్యక్రమంలో చివరిగా వినపడిన పాట మానస వీణ. ఈ చిత్రానికి కేజీ యేసుదాస్ పి సుశీల ఆలపించిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: స్టూడియోలో సమయం చూస్తే 9:53. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1983 మురళీ మోహనరావు దర్శకత్వంలో వహించినటువంటి చిత్రం సంఘర్షణ. ఈ చిత్రంలోని చిరంజీవి, విజయశాంతి, నళిని, కైకాల సత్యనారాయణరావు, రావు గోపాలరావు, గుమ్మడి వివిధమైనటువంటి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర కథాంశానికి వస్తే, దిలీప్ అమెరికాలో చదువుకుని చాలా కాలం తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడు. అతని తండ్రి జనార్దనరావు ఒక ఫ్యాక్టరీ నడుపుతూ తన వ్యాపారాన్ని కుమారుడికి అప్పచెప్పాలని కోరుకుంటాడు. ఈలోగా దిలీప్ మరెవరో కాదు చిరంజీవి, రేఖను కలుస్తాడు. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరోజు తన తండ్రి ఒక స్మగ్లర్ అని, ఫ్యాక్టరీ ముసుగులో తన అక్రమ వ్యాపారిని నడుపుతున్నాడని దిలీప్ తెలుసుకుంటాడు. అతను ప్రమాదాన్ని పసిగట్టి తన తండ్రి స్థానాన్ని చేపట్టడానికి నిరాకరించి అదే ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరతాడు. అతను యూనియన్ నాయకుడి స్థాయికి ఎదిగి

తన తండ్రిపై తిరుగుబాటు చేస్తాడే ఈ కథాంశం. ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం. సంఘర్షణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం.

0: గంటకు గంట గడవాలంటే వయసుల పాటు ప్రేమల కాటు ఢంచుక్ ఢంచుక్ ఢంచుక్ డుమ్
1: ఢంచుక్ ఢంచుక్ ఢంచుక్ డుమ్
0: సన్నజ

వసంత గీతం చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు వీత్యురాజీ చిన్నబాబు. అమెరికా అబ్బాయి 1987 జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దిక్కిపాటి మధుసూదన్ రావు నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలోని మాస్టర్ శ్రవణ్ కు శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు. మరి ఇదే చిత్రం నుంచి పాట విందామా?

మేము మనుషులమే చిత్రాన్ని కసిపి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:20 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1984లో విడుదలైన చిత్రం ఇద్దరు దొంగలు. శోభన్ బాబు, కృష్ణ, రాధ, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కె నాగేశ్వరరావు నిర్మాత, చక్రవర్తి సంగీతం. ఇద్దరు దొంగలే శోభన్ బాబు, కృష్ణ వీరిద్దరి చుట్టూ తిరిగే కథ. ఇందులో యాక్షన్ మరియు కుటుంబ నాటకీయత అనేది అంశాలు ఉంటాయి. మరి ఇదే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విందాము.

దొంగల దోపిడీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:36 దాటి 56 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువరాజు చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రంగున్ రవడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

0: ಅದರ
1: ವೀಣ ವೇಣುವೈನ ಸರಿಗಮವಿನ್ನಾವಾ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: పిల్ల కాదు కాదమ్మా పిడుగోయ్ పిడుగు, ఈ బాల బంగారు తొడుగోయ్ తొడుగు.

కొత్త నుడు చిత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాటు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అమాయకురాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

అడవి రాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 9:52 దాటి 46 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మధుర స్వరాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దేవత. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. స్టూడియోల సమయం చూస్తే 10 గంటలు కదా, 10:14. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, వినిపించని రాగాలు. వినిపించని రాగాలు కార్యక్రమంలో ముందుగా వినపదిన పాట రాజమ్మ కుటుంబ చిత్రానికి పీలీల గానం.

శ్రీకృష్ణ పాండవ్యం చిత్రానికి జిక్కి ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీకృష్ణ విజయం చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం.

శ్రీరంగ నీతిలో చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:27 దాటి 14 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జిత్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అలీబాబా 40 దొంగలు చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం.

జమునరాణి, ఎల్లారీశ్వరి, సనలత, వసంత పాడిన పాట విన్నారు సుమంగళి చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పెళ్లి రోజు చిత్రానికి పిబి శ్రీనివాస్ నటి జమున ఆలపించిన పాట.

తులకించి బలపు హృదయాలు పులకించి లోకమే వెన్న

ఆత్మీయులు చిత్రానికి ఘంటసాలా పి సుశీల ఆల్పించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజ్య చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీదేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆల్పించిన పాట.

పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ ఆలపించిన పాటు విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అంతా మన మంచికి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

వీబీస్ టూ మీన్స్ 5 అవర్స్ మీన్స్ 50 to 5. హలో హలో.